0: वंदे मातरम
1: वंदे मातरम सुजला सुफला मलयज शीतला

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ చరిత్రలో 15వ తేదీకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఈరోజును మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటాం. 1947 ఆగస్టు 15వ తేదీన దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ భారతదేశం స్వాతంత్రం సాధించింది. ఈ స్వాతంత్రం వెనుక ఎన్నో దశాబ్దాల పోరాటం, వేలాది మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, జైలు జీవితాలు, నిరసనలు, ఉద్యమాలు ఉన్నాయి. మహాత్మాగాంధీ, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి అనేక మంది నాయకులు స్వాతంత్ర ఉద్యమానికి తమ జీవితాలను అంకితం చేశారు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి భారత రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ ప్రసిద్ధ ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేశారు. 15వ తేదీన స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా నెహ్రూ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. స్వాతంత్ర దినోత్సవం కేవలం ఒక పండుగ కాదు, మనకు స్వేచ్ఛను అందించిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకునే రోజు. స్వాతంత్రంతో పాటు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం, బాధ్యతాయుత పౌరసత్వం వంటి విలువలను కాపాడుకోవాలని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఇక 15వ తేదీన మరొక విశేషం ఏంటంటే పార్సీ నూతన సంవత్సరం, అంటే నూతన రోజు కూడా అనేక పార్సీ కుటుంబాలు, సమాజాలు జరుపుకుంటాయి. పార్సీ సంప్రదాయంలో ఇది కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ప్రత్యేకమైన రోజు. ఇల్లు, ప్రార్థనా మందిరాలను అలంకరించడం, కుటుంబ సభ్యులు ఒకరినొకరు కలుసుకోవడం, సాంప్రదాయ వంటకాలు తయారు చేసుకోవడం, ప్రార్థనలు చేయడం ఈ వేడుకలు ముఖ్యమైన భాగాలు. భారతదేశానికి పార్సీ సమాజం వాణిజ్యం, పరిశ్రమ, విద్య, విజ్ఞానం, వైద్యం, కళలు, దేశ నిర్మాణం వంటి అనేక రంగాల్లో విశేష సేవలు అందించింది. జంషెడ్జీ టాటా, హెమిజే భాభా వంటి ప్రముఖులు భారత అభివృద్ధిలో చిరస్మరణీయ పాత్రను పోషించారు. భిన్న సంస్కృతులు, మతాలు, సాంప్రదాయాలు కలిసి జీవించే భారతీయ వైవిధ్యానికి పార్సీ సమాజం ఒక అందమైన ఉదాహరణ. 15వ తేదీన మరొక గొప్ప వ్యక్తి జన్మదినం కూడా, శ్రీ అరవిందో ఘోష్. 1872 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఆయన జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, తత్వవేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా, రచయితగా ఆయన భారత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ప్రారంభంలో స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న శ్రీ అరవిందో అనంతరం ఆధ్యాత్మిక సాధన వైపు మళ్ళారు. ఆయన ప్రతిపాదించిన ఇంటిగ్రల్ యోగా లేదా సమగ్ర యోగం మనిషి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసాన్ని సమన్వయపరచాలని చెబుతుంది. భారతదేశం కేవలం రాజకీయంగా మాత్రమే స్వతంత్రం కావడం కాకుండా ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతికంగా కూడా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. భారత స్వాతంత్ర దినోత్సవం రోజునే ఆయన జన్మించడం ఒక చారిత్రక విశేషం. అందుకే 15వ తేదీన మనకు 3 గొప్ప సందేశాలను అందిస్తుంది. 1, మనం సాధించుకున్న స్వాతంత్రాన్ని గౌరవించాలి, వైవిధ్యాన్ని ఆదరించాలి, మనిషి అంతర్గత వికాసం కోసం కృషి చేయాలి, స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో మనవంతు

బాధ్యతను నిర్వహిద్దాం. మన దేశం మరింత శక్తివంతంగా, సమైక్యంగా, శాంతియుతంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. శ్రోతలు, ఇప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం విన్నారు. సమయం 5:59 దాటి 15 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు విందాం ఒక మంచి దేశభక్తి గీతం.

0: శ్రోతలు, ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. సమయం 6:32 అవుతుంది. ఇప్పుడు కొన్ని ప్రకటనల అనంతరం సూక్తి సుధా వింటారు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే, చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: శ్రోతలు, సింహపురి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం పచ్చా పెంచలయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర శ్రోతలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశభక్తి లేని దేహంబు వ్యర్థంబు, మాతృభక్తి లేక మనిషిగాడు. భక్తి తోడవారు మరణంబు చెందిన, ప్రజల హృదులలోన ప్రభగ వెలుగు. మాతృభక్తి మానవ జీవితంబునకు మహోత్కృష్టమైన మార్గాన్ని చూపి మాన్యతను, మరువలేని ఔన్నత్యాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే దేశభక్తి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి దేహాలను వదలి విశ్వాంతరాలలో కలిసిపోయినా దేశంలోని ప్రతి మనిషి మనసు

0: లో తరతరాలుగా దేశభక్తి పరులు చిరస్థాయిగా చోటును దక్కించుకుంటారు అనేది పచ్చి నిజం. నేను, నా వారు, నా ఇల్లు, నా బ్రతుకు అనే ఆలోచనల కన్నా నా దేశం, నా ప్రజలు, నా భవిష్యత్తు అనే భావన ఎంతో విలువైనది. ఆ ప్రస్తావన దేశంలోని ప్రతి వ్యక్తిలో ప్రాంతం, మతం, జాతి, కులం అనే భేదభావం లేకుండా అంకురించినప్పుడు ఆ దేశం ఎంతో సుభిక్షంగా, సుందరంగా, సుశోభితంగా వర్ధిల్లి ప్రపంచంలో ఎందరికో మార్గదర్శి అవుతుంది. అలాంటి భావనను ప్రతి బిడ్డకు ఇంట్లో, పాఠశాలల్లో, ఇతర సమాజ కూడళ్లలో నేర్పించినప్పుడు నేటి బాలలే రేపటి పౌరులుగాన వారు పెద్దవారై తమ మనోఫలకాలపై ముద్రించుకున్న దేశభక్తి భావాలను ప్రజ్వలింపజేసుకుని దేశమాతను కంటికి కనురెప్పలా కాపాడుకోగలరను అనడం సత్యదూరంగాని మాటే అవుతుంది. మజ్జిగకు వచ్చి బర్రెను బేరమాడినట్లు ఏదో పని మీద మన దేశానికి వచ్చి ఆంగ్లేయులు ఇచ్చటగల దేశ సంపదను చూచి కన్నుగుట్టి ఎలాగైనా తమ కైవసం చేసుకోవాలా అనే తపనతో ఆ వైపుగా పావులు కదిపి దేశాధినేతలై మనలను దాదాపు 200 సంవత్సరాలు నిర్దాక్షిణ్యంగా పరిపాలన సాగించారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు విన్నారు. శ్రోతలు ఇప్పటి వరకు పచ్చా పెంచలే గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ విన్నారు. సమయం 6:36 దాటింది. ఇప్పుడు కొన్ని ప్రకటనల అనంతరం పొలం కబుర్లు కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్నినో ప్రారంభమైందని IMD ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు తటస్థ పరిస్థితులు ఉండగా తాజాగా ఎల్నినోగా మారిందని వెల్లడించింది. ప్రస్తుతం మే నుంచి 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయని IMD ఒక బులెట్లో స్పష్టం చేసింది. IMD ప్రత్యేకంగా రూపొందించిన బేఎస్ఎన్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అనే డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను విశ్లేషించి అంచనాలను రూపొందించినట్లు పేర్కొంది. దీని ద్వారా భవిష్యత్తులో వచ్చే ఎల్నినో లేదా లానినా పరిస్థితులను 24 నెలల ముందస్తుగా అంచనా వేసే అవకాశం ఉందని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు నెలకొనడం వల్ల భారత వేసవి నైరుతి ఋతుపవన వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొనింది. సాధారణంగా ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి తద్వారా భారత్లో ఋతుపవన పవనాలు బలహీనపడడం, ఎల్నినో వల్ల ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన సుదీర్ఘ సముద్రపు వేడిగాలులు ఏర్పడు

0: వ్యాపిస్తున్నాయని, ఇవి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయని వెల్లడించింది. ఈ బలమైన ఎల్నినో సూపర్ ఎల్నినోగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. IMD అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం 92 నుంచి 94% పరిమితం కావచ్చు. అయితే ఈ ఎల్నినోని దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక మరియు పంటలు పండించే విధానంలో మార్పులు చేసుకుని మంచి దిగుబడులు అలాగే ఎక్కువ నికర ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో దీని ప్రభావాన్ని తట్టుకోవడానికి పంటల ప్రణాళిక మరియు సాగు విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరము. నీటి కుంటల ఏర్పాటు విషయానికొస్తే అప్పుడప్పుడు పడే వర్షపు నీటి యాజమాన్యం 10 మీటర్లు × 10 మీటర్ల వెడల్పు × 2.5 మీటర్ల లోతు గల నీటి కుంటలు ఎవరి పొలంలో వాళ్లే ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే 1:6 నిష్పత్తిలో సిమెంటు మరియు మట్టిని కలిపి నీరు కిందికి ఇంకకుండా 3 నుంచి 4 అంగుళాలు పొరలాగా కాంక్రీటింగ్ చెయ్యాలి. అలాగే మొత్తం పొలం నుంచి నీరు నీటి కుంటలోనికి వచ్చే దగ్గరి సీల్ట్ కలెక్ట్ గుంటని ఏర్పాటు చేసుకోవడం వలన వర్షం నీరుతో కొట్టుకు వచ్చే మట్టి నీటి కుంటలో చేరకుండా నివారించవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న నీటి కుంటలో అప్పుడప్పుడు పడే వర్షాల నుండి వచ్చే నీటిని నిల్వ చేసుకుని పంటల్లో కీలక సమయాల్లో నీటి యాజమాన్యం చేయడం వలన బెట్ట నుండి కాపాడుకుని అధిక దిగుబడులు సంపాదించుకోవచ్చు. సబ్ సాయిలర్ అంటే చిసల్ నాగలితో 2 నుంచి 3 అడుగుల లోతు దుక్కులు, అప్పుడప్పుడు పడే వేసవి వర్షాలకి చిసల్ నాగలితో 2 నుంచి 3 అడుగుల లోతు దుక్కులు చేయడం వలన భూమి 2 నుంచి 3 అడుగుల్లో గల లోతు పొరల్లో గల గట్టిగా అయిపోయిన పొరలను చీల్చడం వలన అప్పుడప్పుడు పడిన వర్షపు నీరు భూమిలోనికి ఇంకి మట్టి ఆ నీటిని పట్టి ఉంచడం వలన పంట కాలంలో పంట పెరగడానికి అలాగే నీటి ఎద్దడి నుండి పంటలను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఖరీఫ్ లో వర్షాకాలంలో వరసల్లో సాగు చేసే 6 తడి పంటలైన మొక్కజొన్న, పత్తి, కూరగాయల్లో వంగ, టమోటా, బెండ, చిక్కుడు మొదలైన పంటలకు బోదల మీద గాని వెడల్పాటి బోదుల మీద గాని నాటుకుని సాగు చేయడం వలన వర్షం నీరు తక్కువ పడినప్పుడు బోడులలో నీటి సంరక్షణ చేసి పంటను కాపాడుకోవచ్చు. ఒకవేళ వర్షం అధికంగా వచ్చినప్పుడు 6 తడి పంటలకు నీరు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ నీటిని మధ్యలో ఏర్పాటు చేసిన కాలువల ద్వారా తీసివేయడం సులువవుతుంది. అలాగే అధిక నీటి నుంచి వేరుకుళ్ళు తెగుళ్ళు నుంచి 6 తడి పంటలను కాపాడుకోవచ్చు. ఈ ఖరీఫ్ లో వర్షాకాలంలో వరుసల్లో సాగు చేసే 6 తడి పంటలైన మొక్కజొన్న, పత్తి, కూరగాయల్లో వంగ, టమోటో, బెండ, చిక్కుడు మొదలగు పంటలు బోదల మీద గాని వెడల్పాటి బోదల మీద గాని నాటుకుని సాగు చేయడం వల్ల వర్షం నీరు తక్కువ పడినప్పుడు బోదల మధ్యలో చిన్న అడ్డులు ఏర్పాటు చేసుకుని కుంటలు ఏర్పాటు చేసుకుని నీటి సంరక్షణ చేసి పంటను కాపాడుకోవచ్చు. ఒకవేళ వర్షం అధికంగా వచ్చినప్పుడు 6 తడి పంటలకు నీరు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ నీటిని మధ్యలో ఏర్పాటు చేసిన కాలువల ద్వారా తీసివేయడం సులువవుతుంది. అలాగే అధిక నీటి నుంచి వేరుకుళ్ళు తెగుళ్ళు నుంచి 6 తడి పంటలను కాపాడుకోవచ్చు. వర్షాధారంగా సాగు చేసే దీర్ఘకాలిక మామిడి తోటలు, జీడి మామిడి తోటలు, సపోటా, ఆయిల్ పామ్ తోటలు మొదలైన పంటలలో వరుసల్లో 2 మొక్కల మధ్య చిన్న చిన్న పెర్కొలేషన్ కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఖరీఫ్ లో వర్షాకాలంలో వరుసల్లో సాగు చేసి అధిక సాంద్రతలో సాగు చేసే 6 తడి పంటలైన వేరుశనగ, అపరాలు, చిరుధాన్యాలు మొదలగు పంటలు సాగు చేసినప్పుడు ప్రతి 10 వరుసకు 1 లోతు సాలు 40 నుంచి 50 సెంటీమీటర్లు లోతు చేసుకుని జీవసాళ్లు ఏర్పాటు చేసుకోవడం వలన ఈ సాళ్లలో తక్కువ వర్షం పడేటప్పుడు నీరు బాగా ఇంకి నీటి ఎద్దడి నుండి కాపాడుకోవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై శ్రోతలు ఇప్పటి వరకు ఉమాదేవి గారి వ్యాఖ్యానాల్లో పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమం సమాప్తం.

6:44 కావస్తుంది. మరికొద్దిసేపట్లో 6:45 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముందుగా శ్రోతలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఢిల్లీలో ఆమె నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, శ్రమజీవులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ
1: నిష్టవాన్ విద్యార్థి ఔర్ శిక్షక్ వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్ స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్యకర్మి మెహనతీ శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అప్నే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. प्रतिभावान खिलाड़ी शिल्पकार तथा कलाकार जनहित में सेवारत जन प्रतिनिधि न्याय व्यवस्था से जुड़े न्यायकर्मी कार्यनिष्ठ सिविल सेवक अर्थव्यवस्था में योगदान देने वाले निस्वार्थ समाजसेवी और स्वच्छता अभियान के अग्रणी कार्यकर्ता हमारे सभी सफाई मित्र देश की प्रगति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं.
0: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ముఖ్య ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది అతిథులను ఆహ్వానించారు. విశిష్ట అతిథులుగా హాజరవ్వాలని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా శౌర్య పథకాలను, సేవా పథకాలను పోలీస్, అగ్నిమాపక దళం, హోంగార్డ్, పౌర రక్షణ, జైళ్ల సిబ్బంది మొత్తం 1,057 మందికి ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

0: క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖి మాట్లాడతారు. మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల ఇన్ఛార్జి మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పంటల బీమా గడువు పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్దరించామని, ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ
1: 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 100 రోజుల్లో ఓపెన్ చేసాం. అయితే మళ్ళా రూరల్ మరొక 70 అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేసాం. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 11,993 హౌసెస్ కి కనెక్షన్ ఇచ్చారు. అదే విధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్, ఎల్నినో ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి, అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు.
0: స్వాతంత్ర్యం కోసం మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలో రాజ్విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిన్న నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన మండలి శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తుపై అధికారులతో వారు నిన్న సమీక్షించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలి నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

0: ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. అథ వార్తాః. అశీతితమ స్వతంత్రతా పర్వణః పూర్వ సంధ్యాయాం అమృతేన సంభాషణేన రాష్ట్రమభిసంబోధయంతీ రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహు ప్రాహ యజ్జాగతిక అశాంతేః యుద్ధ విభీషికాయాశ్చ తమసి అపి భారతీయ అర్థవ్యవస్థ ఉజ్వల నక్షత్రవత్ తీవ్రతమగత్యా సమేధతే. రాష్ట్రపతినా ప్రోదీరితం యత్ భారతస్య ఆర్థిక సంవృద్ధిః వైశ్విక సంవృద్ధిమతిక్రమ్య ద్విగుణాధికం యావద్ వర్తతే.
2: Even in such trying circumstances, our economy is moving ahead as the fastest growing major economy in the world. According to economic projections, the growth rate of the Indian economy is expected to be more than twice the average of global growth rate. Atmanirbhar Bharat Abhiyan has further strengthened the foundation of our economic progress and national security.
1: రాష్ట్రపతినా ప్రతిపాదితం యత్ రాష్ట్రస్య నక్సలున్మూలన ఉన్మూలనం ఏకా ఐతిహాసికీ సఫలతా అస్తి. సా ప్రావోచత్ యత్ యాని క్షేత్రాణి పూర్వం నక్సలాతంకేన ప్రభావితాని ఆసన్ తీషు క్షేత్రేషు ఇదానీం ఉత్సాహ సంతతిః వికాస ప్రవాహశ్చ దరీదృశ్యతే.
2: భారత్ కో నక్సల్ ముక్త్ బనానా ఏక్ బడీ ఉపలబ్ధి హే. ఆప్ నక్సల్ ప్రభావిత్ క్షేత్ర మే ఉత్సాహ కా వాతావరణ హే తథా వికాస్ కే సర్వస్పర్శీ ధారా ప్రభావిత్ హో రహీ హే. బస్తర్ ఒలింపిక్స్ మే ఖిలాడియో నే బస్తర్ పండుమ్ మే కళాకారో నే తథా ఇన్ ఆయోజనో మే దర్శకో నే భారీ సంఖ్యా మే హిస్సా లియా.
1: రాష్ట్రపతినా ప్రోక్తం యత్ ఛాత్రవృందః రాష్ట్ర భవిష్యస్య ముఖ్య శిల్పీ వర్గః అస్తి. పరీక్షా వ్యవస్థాయాః పరిష్కారాయ చ శాసనం ప్రతిశ్రుతమస్తి. రాష్ట్రపతేః అనుసారం భారతస్య 65% యువజనసంఖ్యా రాష్ట్రస్య ముఖ్య శక్తిః అస్తి. యా స్వప్రయాసైః ఉద్యమితాయాః నూతనాన్ మార్గాన్ రచయతి. అనేన భారతం 47.5% వర్షం యావత్ వికసిత భారత నిర్మాణస్య స్వప్నం సాక్షాత్కర్తుం అగ్రసరతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అవోచత్ యత్ రాష్ట్రపతేః స్వతంత్రతా దివసస్య పూర్వ సంధ్యాయాం ఏకః శక్తియుతః ప్రేరణాదాయి చ సందేశః దత్తః. యః ఏకస్య ఆత్మవిశ్వాసపూర్ణస్య ప్రవర్ధమానస్య జీవంత భారతస్య చ ఆకాంక్షాః ప్రకటీకరోతి. సామాజిక అంతర్జాలీయ స్వీయ సందేశే రాధాకృష్ణన్ ఇత్యనేన ప్రోదీరితం యత్ రాష్ట్రపతేః సంబోధనే యూనాం ఆశాః నారీశక్తేః యోగదానం దేశస్య ఆర్థిక ప్రగతిం చ సంస్పృశ్య ఏకస్య సశక్తస్య సమృద్ధస్య చ రాష్ట్రస్య వ్యాపకం దర్శనం ఉపస్థాపితం. తేన అగ్రే ప్రతిపాదితం యత్ ఏతే రవాః రాష్ట్రయజ్ఞే నాగరిక ఆహుత్యై దివ్యం ఆహ్వానం సంతి. దేశః అద్య అశీతితమం స్వాతంత్ర్య దివసం ఆచరతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్ల్యాః ఐతిహాసికే రక్తదుర్గే సమారోహస్యాస్య నేతృత్వం కరోతి. సమారోహస్య అంతర్గతం భారతీయ వాయుసేనాయాః ద్వే MI-17 ఇత్యేతే విమానే ఆయోజనస్థలే పుష్పవృష్టిం కరిష్యతః. రాష్ట్రీయ ధ్వజారోహణం ఏకవింశతి భుషుండికానాం నినాదేన సహ సమన్వితం భవిష్యతి. పుష్పవృష్టేః అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్తదుర్గస్య ప్రాచీరాత్ రాష్ట్రం సంబోధయిష్యతి. ప్రశాసనేన దూరదర్శన వాహినీనాం కృతే 12 నిమేష పరిమితాం విజ్ఞాపనావధి సీమాం నిరసితుం నిర్ణయః కృతః. సూచనా ప్రసారణ మంత్రాలయేన ఏకస్మిన్ వక్తవ్యే ఉక్తం యత్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నియమ్ 1994 ఇత్యస్మిన్ संशोधनस्य राजपत्रे अधिसूचना प्रकाशनस्य दिनांकात् एषः निर्णयः प्रवर्तयिष्यते। मन्त्रालयेन उक्तं यत् दूरदर्शन प्रसारण क्षेत्रे घटितानां परिवर्तनानां दृष्ट्या विज्ञापनावधि सम्बद्धानां प्रावधानानां पुनरावलोकनस्य आवश्यकता अनुभूता इति वार्ताः।
3: This is Delhi. Please stand by for our next program. This is Akashvani. On the occasion of India's 80th Independence Day, we now take you over to Red Fort for the live broadcast of the flag hoisting ceremony and address to the nation by the Honorable Prime Minister of India, Sri Narendra Modi. Our commentators are Sri Kaushik Roy, Srimati Anup Kaur, and Sri Manish Jolly.
4: हॉलमार्क का निशान देखकर ही आभूषण ले, क्योंकि BIS हॉलमार्क मतलब गुणवत्ता की गारंटी। जागरूक ग्राहक जागरूक उपभोक्ता मामले में। हॉलमार्क का निशान देखकर ही आभूषण ले, क्योंकि BIS हॉलमार्क मतलब गुणवत्ता की गारंटी। जागरूक ग्राहक जागरूक उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
5: चाहे प्रेशर कुकर हो या बच्चों के खिलौने, ISI मार्क देखकर ही खरीदें, क्योंकि BIS ISI मार्क मतलब सुरक्षा की गारंटी। जागो ग्राहक जागो उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
4: MRP यानी अधिकतम खुदरा मूल्य से अधिक भुगतान ना करें। जागो ग्राहक जागो उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
6: PM जय अब गरीबों की जय बन गई है।
7: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना पात्र परिवार के लिए 5 लाख रुपए का मुफ्त इलाज प्रति वर्ष प्रति परिवार। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना ने दी है 60 करोड़ से अधिक भारतीयों को इलाज की चिंता से आजादी।
8: अब तक 12 करोड़ से अधिक मुफ्त इलाज हो चुके हैं, जिससे चिकित्सा खर्च में गरीब परिवारों की लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई है। अधिक जानकारी के लिए कॉल करें 1455।
7: आयुष्मान भारत अब इलाज की चिंता से आजादी।

Antinopolis Bandit! Precious Lord! Number!

0: ಆಕಾಶವಾಣಿ ಆಗಸ್ಟು 15 ಈ తేదీ వినగానే మన కళ్ళ ముందు మొదట కనిపించేది రెపరెపలాడే మొబన్నెల జెండా.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:50 అవుతుంది. ఇప్పుడు విందాం సమైక్య గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు ఇప్పటి వరకు విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. శ్రోతలకి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే, మీ నరసింహ. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై 3 వందల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టు సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తల వివరంగా దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है.
0: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు. అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన సవాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యన రాష్ట్రపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిరాభివృద్ది లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
2: आपने एक गीत में सभी भारतवासियों को देश प्रेम का अमूल्य संदेश दिया है. उन्होंने कहा है, देश मुन्नु प्रेमिंचु मन्ना, मंची अन्न दे पेंचु मन्ना, देश मंटे मट्टी का दोई, देश मंटे मनुष्य लोय. इन पंक्तियों का भाव है, देश से प्रेम करो, भलाई को बढ़ाओ. देश का अर्थ केवल मिट्टी ही नहीं है, देश का अर्थ समस्त जन समुदाय है. मुझे विश्वास है कि समाज की भागीदारी और सरकार के प्रयासों से गांव-गांव में, नगर-नगर में, भारत के घर-घर में रहने वाले सभी लोग स्वस्थ, सुखी और समृद्ध बनेंगे.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్టపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది చెందిన, సంపదతో కూడిన ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన

0: స్వాతంత్ర సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్ 2026, సీఎస్ఐఆర్ నెట్, ఐకార్, అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్దిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక, సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్యనిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రమని, ఆ త్యాగ నిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి రంగు త్యాగం, జ్ఞానం, బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట, దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్ట్ జట్టుకు కెప్టెన్ ధనుంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్ లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: చిత్రగీతాలు వింటారు. ఖడ్గం ఈ చిత్రం నుండి హని ఆలపించిన గీతం.

నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం నుండి విశాల్ పాడిన గీతం.

మీరింతవరకు సినీ దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో భరతమాతకు వందనం దేశభక్తి గీతాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత మాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం విన్నారు. రచన శ్రీ జి మురళీధర్రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజన గారు, శ్రీ కె జాఫర్ బాషా, శ్రీ ఎస్టిపి విజయసారథి, సితార్ శ్రీ పాండ్రంగ్ ముతాలిక్, కీబోర్డ్ శ్రీ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ శ్రీ ఎస్ శ్రీధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటుతుంది. ఒకవైపు దేశమంతా ఉత్కంఠ, మరోవైపు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం ఫలించబోతుందన్న ఆనందం. అర్ధరాత్రి గడియారం దాటింది, తేదీ మారింది, ఆగస్టు 15 వచ్చింది, భారత చరిత్ర మారింది. అప్పటి వరకు పరాయి పాలనలో ఉన్న ఒక దేశం తన భవిష్యత్తును తానే రాసుకునే స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదు. దాని వెనుక జైళ్లలో గడిచిన జీవితాలున్నాయి, లాఠీ దెబ్బకు రెదురుడ్డిన దేహాలున్నాయి, ఉరికంబాలను ముద్దాడిన యువకులున్నారు, కుటుంబాలను వదిలి ఉద్యమ బాట పట్టిన మహిళలున్నారు. పేర్లు చరిత్రలో కనిపించకపోయినా దేశం కోసం సర్వస్వం కోల్పోయిన సామాన్య భారతీయులు వేలల్లో లక్షల్లో ఉన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అల్లూరి సీతారామరాజు, సరోజిని నాయుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారత స్వాతంత్ర చరిత్రలో ప్రతి పుట ఒక త్యాగగాథే. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం కావచ్చు, ఒక్కొక్కరిది ఒక్కో సిద్ధాంతం కావచ్చు, కానీ అందరి గుండెల్లో వినిపించిన మాట ఒక్కటే, భారతదేశం స్వతంత్రం కావాలి. ఆ పోరాటంలో కోట్లాది భారతీయుల హృదయాలను ఏకం చేసిన ఒక మాట ఉంది. ఆ మాట వినగానే ఆనాడు బ్రిటిష్ పాలకులు కలవరపడ్డారు. యువకుల రక్తం ఉప్పొంగింది. స్వాతంత్ర సమరయోధుల గొంతులు ఒకటయ్యాయి. ఆ రెండు పదాలు వందే మాతరం. 2026 స్వాతంత్ర దినోత్సవానికి ఈ వందే మాతరంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన వందే మాతరం 150 సంవత్సరాల ప్రస్థానం దేశం స్మరించుకుంటున్న సందర్భమిది. 1875లో రూపుదిద్దుకున్న ఈ గీతం ఆ తరువాత స్వాతంత్ర ఉద్యమంలో ఒక నినాదంగా మారింది. వందే మాతరం అంటే మాతృభూమికి వందరం, మనల్ని పెంచిన నేలకు నమస్కారం, మనకు గుర్తింపునిచ్చిన దేశానికి కృతజ్ఞత. స్వాతంత్ర పోరాట సమయంలో సభల్లో వందే మాతరం వినిపిస్తే అది కేవలం ఒక పాటగా మిగిలేది కాదు, ఒకరి గొంతులో మొదలై వందల గొంతులోకి వెళ్లి వేలల గొంతులోకి మార్మోగి చివరకు

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని. అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
1: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
2: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన గీతం విందాం.

దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా

0: హరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
0: చంతుకు కట్టాలి రాశిస్తూ నారు కోసావా నీరు పెట్టావా కోట కోసావా కుప్ప నూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చుకు పెట్టుకుని తిని బతికే నీకు శిష్టందు కట్టాలరా అని ఫళ ఫళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమే.

0: ಪಿಡುಗು ಅಲ್ಲೂರಿ. ಎವಡು ರಾಣ ಭರತ ಜಾತಿನಿ ಕಪ್ಪ ಮಡಿಗಿನ ತುಚ್ಚುಡು, ಎಬಡು ಎಬಡ ಹೊಗರು ಬಟ್ಟಿನ ಚಲ್ಲ ದೊರಗಾಡೆಬ್ಬಡು, ಬದುಕು ತೆರುಗುಕು ದೇಶ ಮುಚ್ಚಿ ಹಾನಿಸಲುಗಾ ಮಮ್ಮು ನೆಂಚಿ ಪಣ್ಣುಡಿಗೆ ಕೊಮ್ಮುಲೊಚ್ಚಿನ ತಮ್ಮು ಲೆಬಡಿಕೆ ವಜ್ಜರ ಬಡುಗು ಜೀವುಲು ಭಕ್ಕು ಮಂಟೆ ಹುಡುಕು ನೆತ್ತರು ಉಬ್ಬನೈತೆ.
1: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అమరావతి జిల్లా సమాచార లేఖ.
3: రాష్ట్రానికి అదనపు పన్నుల వాటా కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, గోదావరి పుష్కరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సమీక్ష, జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్న ముఖ్యమంత్రి, రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభం వంటి అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధానమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్వేదిగ్గా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో కీలక ముందడుగు పడింది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ది వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ది, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

0: కోవిడ్ 19 సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు, అధిక మోతాదులో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎల్ఎంఓ కొనుగోళ్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 3న మంగళగిరి ఏపీఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఎల్ఎంఓ కొనుగోళ్లకు సంబంధించి వాస్తవ డిమాండ్, సరఫరాపై 2 వారాల్లో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. లోపాలను గుర్తించి సవరణ చర్యలు చేపట్టి వాటిని 8 ప్రభుత్వాసుపత్రుల్లో 2 నెలల పాటు అమలు చేయాలని సూచించారు. అక్టోబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రానున్న గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి నది వెంబడి ఏ స్నానఘట్టంలో పుష్కర స్నానం ఆచరించినా పుణ్యం లభిస్తుందనే విశ్వాసాన్ని భక్తుల్లో కల్పించేందుకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027పై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 5న ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల విశిష్టతను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఈ నెల 8న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి సమీక్షించారు. జలధార జలహారతి కింద మొత్తం 82,865 పనులను గుర్తించగా 79,826 పనులు పూర్తి చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ నెల 12న ముఖ్యమంత్రి అధ్యక్షతన 20వ రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశమైంది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ మంగళగిరి గుంటూరులతో కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే సీడ్ యాక్సిస్ రహదారిని అనుసంధానించేలా బకింగ్హామ్ కాల్వపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వసుదైక కుటుంబం.
4: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజుల్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు, గాజా యుద్ధం, రష్యా యుక్రెయిన్ సంక్షోభం, ఐరోపాలో తీవ్రమవుతున్న కార్చిచ్చులు, ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి వంటి పలు అంతర్జాతీయ పరిణామాలు కీలకంగా మారాయి. వీటన్నింటి గురించి ఈనాటి మన వసుదైక కుటుంబం కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అందులో ముందుగా పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు గత వారం మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్తో చర్చలు నిలిచిపోవడంతో అమెరికా ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని హెచ్చరించింది. హార్మోవ్ జలసంధి ప్రాంతంలో అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని అవసరమైతే నిరవధికంగా కొనసాగించగలమని తెలిపింది. అయితే మరోవైపు హార్మోవ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.

0: అయితే బలహీనమైన ప్రపంచ డిమాండ్ అవసరాలు, అమెరికా ముడి చమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు గురువారం 2% పైగా తగ్గాయి. ఇక గాజాలో శాంతి పునర్నిర్మాణానికి సంబంధించి అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. హమాస్ ను పూర్తిగా నిరాయుధీకరించే వరకు ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లబోదని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు గాజా పరిస్థితిపై టర్కీ, ఈజిప్ట్ దేశాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా అంగీకరించాయి. అమెరికా శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ట్రంప్ సీనియర్ సలహాదారు జార్డ్ కుష్నర్ వచ్చేవారం ఇజ్రాయెల్ దేశంలో పర్యటించనున్నారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దానికి ముగింపు పలికేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ తక్షణ కాల్పులు విరమణపై మాత్రం ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. నల్ల సముద్రంలో అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా నిన్న తిరస్కరించింది. మాస్కో నగరానికి అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్ వెళ్లే అవకాశంపై చర్చ జరుగుతుండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికా ప్రతినిధులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతమిచ్చారు. ఓవైపు ఈ దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ యుక్రెయిన్, రష్యా దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కీలక రిఫైనరీపై దాడులు చేశామని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో రష్యాలోని బాష్కోర్తోస్తాన్ రిపబ్లిక్ లో ఉన్న గ్యాజ్ప్రోమ్, నెఫ్తుకిమ్, సలావత్ చమురు శుద్ధి పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు ధ్వంసమయ్యాయని యుక్రెయిన్ సైన్యం పేర్కొంది. రష్యాలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఇదొకటని, ఏటా దాదాపు 7.4 కోట్ల బ్యారెల్స్ చమురును ఇది శుద్ధి చేస్తోందని సైన్యం వెల్లడించింది. రష్యా సైతం యుక్రెయిన్ పై బాలిస్టిక్ క్షిపణులు, జెట్ డ్రోన్లు, గ్లైడ్ బాంబులతో ప్రతిదాడులు చేస్తోంది. బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు యుక్రెయిన్ వ్యాప్తంగా 133 డ్రోన్స్ తో జరిపిన దాడుల్లో 4 మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2028లో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అయితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు ఇష్టమున్నప్పటికీ అమెరికా రాజ్యాంగంలోని కఠినమైన చట్టాలు అందుకు అనుమతించవని ఆయన స్పష్టం చేశారు. మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ఆయన మంగళవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, తమ రాజకీయ మద్దతుదారుల నుండి మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలనే డిమాండ్లు నిరంతరం వస్తూనే ఉన్నాయని, అయితే అమెరికా రాజ్యాంగంలోని కఠినమైన చట్టాల కారణంగా దానికి అవకాశం లేదని చెప్పారు.
1: Everybody asked me that question, and you know that the law is very strong on that. I'd love to run, but the law is very strong. I get asked by every, well, even tonight they're screaming at the event, 2028. Now everybody wants me to do it, but the law is very strong.
0: అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదు. డొనాల్డ్ ట్రంప్ గతంలో 2016 ఎన్నికల్లో గెలిచి 2017లో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2024 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి 2వ సారి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ అధ్యక్షతను జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇక బ్రిక్స్ కూటమిలో 2024లో ఇరాన్తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ దేశాలు చేరాయి. గతేడాది ఇండోనేషియా కూడా చేరింది. దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయి సభ్య దేశాల సంఖ్య 11కు పెరిగింది. తైవాన్, హాన్ కువాంగ్ పేరిట ఆ దేశ జాతీయ రక్షణ విన్యాసాలు నిర్వహించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ సైనిక విన్యాసాలను చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వృధా ప్రదర్శనగా అభివర్ణించింది. చైనా నుంచి ఎదురయ్యే సైబర్ కమ్యూనికేషన్ ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ బ్లాక్అవుట్ పరిస్థితిని అనుకరించే విన్యాసాన్ని తైవాన్ నిర్వహించింది. సముద్రగర్భ కేబుళ్లకు నష్టం కలిగితే సమాచార వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే అంశాన్ని ఈ విన్యాసంలో పరీక్షించారు. అయితే తైవాన్పై చైనా సైనిక ఒత్తిడి పెరుగుతోందని అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపాలో ఈ వారం భారీ కార్ చర్చిలు అనేక దేశాలను ప్రభావితం చేశాయి. క్రొయేషియాలోని ఓమిష్ ప్రాంతంలో అగ్నికీలలు ఇళ్లకు, పర్యాటక ప్రాంతాలకు చేరడంతో సుమారు 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక గ్రీసులోనూ మంటల కారణంగా ప్రజలను సముద్ర మార్గంలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాల్లో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం కారణంగా అడవులు అత్యంత మండే పరిస్థితిలోకి చేరాయని అధికారులు చెబుతున్నారు. ఇక జపాన్ దేశంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. టోక్యో సమీపంలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థలు ఆ దేశంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వర్షాల ధాటికి పలుచోట్ల

0: నష్టం కూడా నమోదైంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఘటనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫ్రికా దేశమైన జింబాబ్వేలోని కరిబా సరస్సులో దాదాపు 120 మందితో ప్రయాణిస్తున్న ఫెరీ బోట్ బుధవారం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారని, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఆ పడవలో 114 మంది ప్రయాణికులు, 5 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో 77 మంది ప్రాణాలతో బయటపడి సరస్సులోని ఒక చిన్న ద్వీపానికి చేరుకోగా వారిని తీసుకొచ్చేందుకు బోట్లను పంపించారు. జింబాబ్వే జాంబియా దేశాల సరిహద్దులో ఉన్న కరిబా సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు కరీబా పట్టణానికి చేరుకోవడానికి ఈ ఫెర్రీని ఉపయోగిస్తారు. ఇక మరో దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి మరింత విస్తరించింది. ఆ వ్యాధి ఇప్పుడు ఆరో ప్రావిన్స్ కు చేరడంతో పొరుగున ఉన్న దక్షిణ సూడాన్ కు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వ్యాప్తి ఆ దేశ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఎబోలా వ్యాప్తిగా మారే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆగస్టు మధ్యనాటికి వేలాది కేసులు నమోదయ్యాయని, 2000 పైగా మరణాలు సంభవించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు, ఆరోగ్య సిబ్బందికి భద్రత, వైద్య వనరుల కొరత ప్రధాన సవాళ్లుగా మారాయి. సూడాన్ దేశంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. బ్లూ నైల్ రాష్ట్రంలోని కుర్ముక్ ప్రాంతంలో ఆర్ఎస్ఎఫ్ దళాలు ఇథియోపియా సరిహద్దుకు సమీపంలోకి ఇటీవల చేరుకున్నాయి. ఈ పోరాటం కారణంగా ఇప్పటికే ఆ దేశంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, వైద్యం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. సూడాన్ సంక్షోభం ఆఫ్రికాలో అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఒకటిగా కొనసాగుతోంది. భారత్ పొరుగుదేశాలకు సంబంధించి కొన్ని సమకాలీన అంశాలపై నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ స్పష్టతనిచ్చారు. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన నిరసనల అణచివేతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. అక్కడి ప్రజలపై జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను బాధ్యుణ్ణి చేయాలని జైస్వాల్ కోరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను సరిహద్దు ఉగ్రవాదానికి ఉపయోగించడంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నార్వే విదేశాంగ మంత్రి పాకిస్తాన్లో ప్రాంతీయ అంశాలపై చర్చించిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలకు జైస్వాల్ స్పందిస్తూ,
1: regarding the comment that was made by the Norwegian foreign minister, let me say that the whole of Jammu Kashmir and Ladakh are integral and inalienable part of India. The issue that should concern the international community are the atrocities currently being perpetrated in the illegal Pakistan occupied Kashmir and the use of Pakistan occupied Kashmir for cross border terrorism.
0: ఇక సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై కూడా జైష్వాల్ స్పందించారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన తెలియజేశారు. 2025 ఏప్రిల్లో పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతీయ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇక బంగ్లాదేశ్ అదనపు డీజిల్ సరఫరా కోరిన విషయాన్ని కూడా భారత్ పరిశీలిస్తోందని రణధీర్ జైష్వాల్ చెప్పారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య డీజిల్ సరఫరా ఒప్పందం కొనసాగుతోందని, అదనపు సరఫరాపై నిర్ణయం తీసుకునేటప్పుడు భారత దేశీయ అవసరాలు, రిఫైనింగ్ సామర్థ్యం, దేశంలో డీజిల్ లభ్యతను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు చమురు సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తున్నామని చేసిన వ్యాఖ్యలకు రణధీర్ జైష్వాల్ వివరణిస్తూ,
1: On, with Russia, we have a multi-faceted cooperation, of which connectivity is an important part, and we have discussions with them on this particular issues as well. I mean, the issue of connectivity as well. When we talk about economic relationship, trading engagement, commercial engagement, and other related matters. So this is something that is ongoing.
0: ఇక భారత పార్లమెంట్ లో ఇటీవల ప్రవేశపెట్టిన ఎఫ్సీఆర్ఏ బిల్లుపై పలు దేశాల ప్రభావం ఉందని వస్తున్న తప్పుడు వార్తలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు.
1: Matters concerning India are our own, and let me reiterate again that legislative matters concerning India are our own internal matters on which the Parliament of India is there to decide, and only Parliament of India is there to decide. I would also urge you that you should disregard mischievous and misleading reports on this particular issue.

మీరింతవరకు వసుదైక కుటుంబం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా అరవింద సమేత వీరరాఘవ ఈ చిత్రం నుంచి అర్మాన్ మలిక్ పాడిన పాటకు సంగీతం తమన్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత భరతను నేను ఈ చిత్రం నుంచి యాసిన్ నిజార్ రీటా పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గబ్బర్ సింగ్ ఈ చిత్రం నుంచి శంకర్ మహదేవన్ గోపికా పూర్ణిమ పాడిన పాట

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: గుప్పెడు మనసు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 32, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: లాహిరి లాహిరి కార్యక్రమంలో గంగోత్రి ఈ చిత్రం నుంచి SP చరణ్ శ్రీవర్ధిని పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో తర్వాత బొబ్బిలి రాజా ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన

0: దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఇఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఫిల్మ్ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. ఈ సప్తధార మొదటి శక్తి తయారీ రంగం, రెండవది వ్యవసాయం ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది బ్లూ గ్రీన్ ఎకానమీ, ఏడవది భారత సాఫ్ట్ పవర్ అని ప్రధానమంత్రి చెప్పారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूँ. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: गत 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: पिछले 12 वर्षों में डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा. आधुनिक युग को देकर के भी, डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే 1000 కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇంటర్న్లతో మాట్లాడుతూ మంత్రి, పరిశ్రమల ప్రముఖులతో పాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందవచ్చని, మరిన్ని అదనపు నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఎంఐఎస్ కింద 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు చేరడానికి అర్హులు. ఇంటర్న్లకు ప్రతి నెల 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం పైలట్ దశలోని 3వ విడత కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్ లోని గోల్కొండకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండకోటపై జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తొలిసారి వందే మాత్రం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీజీ అహింస మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సెయింట్ జార్జ్ కోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2036 నాటికి రాష్ట్రం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని కాపాడే బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ భువనేశ్వర్లోని మహాత్మాగాంధీ మార్గ్లో ఈ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిషాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయ కృషితో వామపక్ష తీవ్రవాదం అంతమైందని, దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, 9-10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ది చెందిన ఉజ్వలమైన పశ్చిమ బెంగాల్ ను నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి కారణమైన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఖుదీరామ్ బోస్, మాతంగిని హాజ్రా, ప్రీతిలతా వడ్డేదార్, బినోయ్ బాదల్, దినేష్ల త్యాగాలు స్వాతంత్ర్యం ఒక రాజకీయ విజయం మాత్రమే

0: కాదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక బాధ్యత అని మనకు నేర్పుతున్నాయని సువేందు అధికారి చెప్పారు. కశ్మీర్లోని 10 జిల్లాలలోనూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతోందని చెప్పారు. సమాఖ్య విధానం ప్రజాస్వామ్యం సమృద్ది అభివృద్దికి అత్యంత బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంజాబ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్పూర్లో రాష్ట్ర స్థాయి వేడుకలను నిర్వహించగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఈరోజు జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. జైష్వాల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ 32 పరుగులు, పడిక్కల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఒడిశాలలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైతరణి, బుడబలంగా, జల్క నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, అఖండ భారతం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ కె అనిల్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
2: మన దేశం అత్యంత గౌరవంగా జరుపుకునే జాతీయ పండుగలలో స్వాతంత్ర దినోత్సవం ఒకటి. ప్రతి సంవత్సరం 15వ తేదీ మనకు కేవలం ఒక చారిత్రక ఘట్టాన్ని మాత్రమే గుర్తు చేయదు. స్వేచ్ఛ, త్యాగం, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలు మరియు రాజ్యాంగబద్ధమైన జీవన విధానాన్ని స్మరించుకునే మహత్తర సందర్భాన్ని అందిస్తుంది. ఈ రోజున స్వాతంత్ర్య సమరయోధులు అసమాన త్యాగాలకు స్మరించుకోవటమే కాకుండా భవిష్యత్ భారత నిర్మాణంలో మన బాధ్యతలను కూడా పునరాలోచించాలి. ఈ సందర్భంలోనే అఖండ భారత్ అనే భావనపై చర్చించడం మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం. ఇది సముచితం కూడా. అయితే ఈ భావనను అర్థం చేసుకునేటప్పుడు చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగం మరియు సమకాలీన భారతదేశపు ప్రజాస్వామ్య విలువలను సమతుల్యంగా పరిశీలించడం ఎంతైనా అవసరం. అఖండ భారత్ అనే పదం వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులచే వివిధ భావాలతో ఉపయోగించబడింది. కొందరు దీనిని భారతీయ నాగరికత యొక్క సుదీర్ఘ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా భావిస్తే మరికొందరు సాంస్కృతిక అనుసంధానానికి సంకేతంగా వివరిస్తారు. అందువల్ల ఈ అంశాన్ని పరిశీలించేటప్పుడు చారిత్రక ఆధారాలు, సాహిత్య సంప్రదాయాలు, రాజ్యాంగ దృక్పథం మరియు ఆధునిక అంతర్జాతీయ సంబంధాలు వాస్తవాలను సమన్వయంతో చూడాలి. భారతదేశం అనేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మహోన్నత నాగరికత. ప్రపంచంలోనే అనేక నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ భారతీయ నాగరికత నేటికి నిరంతరంగా కొనసాగుతూ ప్రపంచానికి ఆధ్యాత్మిక, తాత్విక శాస్త్ర, విజ్ఞానం, సాహిత్యం

మరియు మానవతా విలువలను అందిస్తూనే ఉంది. ఈ నాగరికత కేవలం ఈ దేశం యొక్క రాజకీయ మరియు అంతర్జాతీయ సరిహద్దులతో మాత్రమే లేదు, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించిన సాంస్కృతిక శక్తిలో ఉంది. ఈ భావన ప్రకారం భారత ఉపఖండం ఒక సాంస్కృతిక మరియు నాగరికత ఐక్యంగా ఉంది. అంటే నేటి భారత్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్ మరియు మాల్దీవులు వంటి సార్వభౌమ దేశాలు కలిసి ఉంటాయి. దీన్ని కేవలం సాంస్కృతిక ఐక్యత ఆదర్శంగా చూడాలే తప్ప రాజకీయ పునరేకీకరణ ఆకాంక్షతో చూడకూడదు. అంటే ఆధునిక రాజకీయ సరిహద్దులతో ముడిపెట్టి చూడకూడదు అనేది అనేక మంది పండితుల అభిప్రాయం. భారతం అనే పదం కూడా మన చరిత్రలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. మహాభారతంలో భరతవర్షం అనే పదం విస్తృతంగా కనిపిస్తుంది. ఈ పేరు చక్రవర్తి భరతుని పేరుతో సంబంధం కలిగి ఉందని పురాణ సాంప్రదాయం మనకు పేర్కొంటుంది. మరోవైపు ఆధునిక చరిత్ర పరిశోధనలు భారతం అనే భావన అనేక శతాబ్దాల సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ పరిణామాల ఫలితంగా రూపుదిద్దుకుందని వివరిస్తాయి. అనేక దేశాలు ఒకే భాష, ఒకే మతం లేదా ఒకే జాతి ఆధారంగా ఏర్పడగా భారతదేశం అనేక భాషలు, అనేక మతాలు, అనేక సాంప్రదాయాలు, అనేక ఆచారాలు కలిగిన సమాజాన్ని ఒక రాజ్యాంగ పరిరక్షణలో కలిపి ఉంచింది. ఇదే భారతీయత, జాతీయత యొక్క ప్రత్యేకత. వసుదైక కుటుంబం అనే భావన ప్రపంచమంతా ఒక కుటుంబం అనే సందేశాన్ని అందిస్తుంది. ఈ భావన భారతీయ నాగరికత యొక్క విశ్వ మానవత దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే భారతీయ సంస్కృతి భౌగోళిక విస్తరణ కన్నా విలువల విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాచీన భారతదేశంలో రాజకీయ రాజ్యాలు మారిన సాంస్కృతిక సంబంధాలు నిరంతరంగా కొనసాగాయని చెప్పవచ్చు. అలాగే రామాయణం, మహాభారతం, పురాణాలు, జాతక కథలు, సాంస్కృతిక సాహిత్యం, భక్తి సాహిత్యం వంటి అనేక సాంప్రదాయాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ఒక సాంస్కృతిక బంధంతో అనుసంధానించాయి. భాషలు వేరైనా భావాలు ఒకటే అనే విశిష్టతను భారతీయ నాగరికతలో కనిపిస్తుంది. సింధు నాగరికత, వేదయుగం, మహజన పదాల యుగం, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం వంటి ప్రధాన దశలన్నీ భారతీయ సమాజ వికాసానికి పునాదులు వేశాయి. అయితే ఈ కాలమంతా ఒకే రాజకీయ రాజ్యంగా కొనసాగిందని చెప్పటం కాదుగాని వాస్తవానికి వివిధ కాలాల్లో వివిధ రాజ్యాలు, గణరాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పడి అంతరించి కొత్త శక్తులు ఆవిర్భవించాయి. అయినప్పటికీ వాటి మధ్య సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన మరియు విద్యాపరమైన సంబంధాలు కొనసాగాయి. అదే క్రమంలో తక్షశిల నుండి నలంద వరకు విక్రమశిల, వల్లభి వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ నలుమూలల నుండి విద్యార్థులను ఆకర్షించాయి. చైనా యాత్రికులు పాహియాన్ మరియు హ్యువాన్ సాంగ్స్ వంటి వారు భారతదేశంలో విద్యా వ్యవస్థ, బౌద్ధ విహారాలు, సామాజిక జీవనాన్ని విశదంగా వర్ణించాయి. దక్షిణ భారత రాజ్యాలు అయిన శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు, పాండ్యులు భారతీయ సంస్కృతిని దేశీయంగానే కాక విదేశాల్లో కూడా విస్తరించారు. ప్రత్యేకించి చోళులు ఆగ్నేయాసియాతో సముద్ర వాణిజ్యం అభివృద్ధి చేసి భారతీయ కళ, ఆలయ నిర్మాణం, సంస్కృతి ప్రభావాన్ని ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఈ ప్రభావం సైనిక ఆధిపత్యం కంటే ఎక్కువగా వాణిజ్యం, సంస్కృతి మరియు మత సంబంధాల ద్వారా విస్తరించింది అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మనం వేల సంవత్సరాలుగా ఏకతాటిపై నిలిపిన సాంస్కృతిక శక్తిని గురించి చర్చించాం. భారత స్వతంత్రోద్యమం కేవలం విదేశీ పాలనను వ్యతిరేకించిన ఉద్యమం మాత్రమే కాదు, అది భారతీయులలో ఒక ఉమ్మడి జాతీయ చైతన్యాన్ని పెంపొందించిన మహత్తర సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమం. భాషలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు వేరైనా మనం భారతీయులం అనే భావనను ప్రజల్లో బలపరిచింది. ఈ జాతీయ చైతన్యానికి అనేక మంది మహనీయులు తమ ఆలోచనలు, రచనలు, ఉద్యమాల ద్వారా పునాది వేశారు. భారత జాతీయోద్యమ చరిత్రలో బంకిమ్ చంద్ర చటర్జీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఆయన రచించిన ఆనందమట్ నవలలోని వందే మాతర గీతం భారత స్వతంత్రోద్యమానికి ఒక స్ఫూర్తి గీతంగా మారింది. బంకించంద్రుని దృష్టిలో భారతదేశం అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదు, అది ఒక జీవవంతమైన సంస్కృతి, ఒక ఆధ్యాత్మిక శక్తి. వందే మాత్రంలో ప్రకృతి, పంటలు, నదులు, ప్రజలు అన్నీ కలిసి భారతమాత రూపాన్ని సృష్టించాయి. అలాగే భారతదేశ పునరుజ్జీవనంలో అత్యంత ప్రభావశీలలో స్వామి వివేకానంద ఒకరు. 1893లో చికాగోలో ఆయన చేసిన ప్రసంగం నేటికి భారతదేశ యువతలో స్ఫూర్తిని నింపుతుంది. అందులో వివేకానందుడు భారతదేశాన్ని మతాల దేశంగానే కాకుండా మానవత్వానికి మార్గదర్శకమైన నాగరికంగా చూశారు. ఆయన దృష్టిలో భారతదేశం బలం దాని సైనిక శక్తిలోనే కాదు, దాని ఆధ్యాత్మిక వారసత్వంలో ఉంది. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అనే ఆయన పిలుపు భారత యువతకు ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తుంది. అంతేకాకుండా వివేకానందుడు భారతదేశంలో కుల, మత, భాష భేదాలను అధిగమించి జాతీయ చైతన్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. భారతదేశంలోని ప్రతి గ్రామం, ప్రతి పేదవాడు, ప్రతి యువకుడు అభివృద్ధి చెందితేనే దేశం బలపడుతుందని ఆయన నినదించారు. స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన మరో ముఖ్య నేతలలో ప్రధానుడు మహాత్మా గాంధీ. ఆయన దృష్టిలో భారతదేశ బలం దాని గ్రామాల్లో, సాధారణ ప్రజల్లో సత్యం మరియు అహింసలో ఉంది. ఆయన హిందూ ముస్లిం ఐక్యత, మత సామరస్యం, సామాజిక సమానత్వం, అంటరానితనం నిర్మూలన వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా రాజకీయ స్వేచ్ఛతో పాటు సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, నైతిక జీవనాన్ని కూడా కలిగి ఉండాలని స్వప్నించారు. మరో అసాధారణ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశ యువతలో దేశభక్తిని రగిలించింది. భారతదేశం స్వతంత్రంగా స్వాభిమానంలో ప్రపంచంలో నిలవాలని, బలమైన రక్షణ, ఆధునిక శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక అభివృద్ధి దేశ నిర్మాణానికి అవసరమని ఆయన విశ్వసించారు. స్వాతంత్రం అనంతరం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు దేశీయ సంస్థానాల వినియం. వాటిని సమర్థవంతంగా నిర్వహించిన మరో నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆధునిక భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన పాత్ర విశిష్టమైనది. హైదరాబాద్, జునాగఢ్ మరియు ఇతర సంస్థానాల విలీనం ద్వారా భారతదేశ రాజకీయ సమైక్యతను బలోపేతం చేశారు. రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే కాదు, సామాజిక ప్రజాస్వామ్యం కూడా అవసరం అని చెప్పి భారతదేశ జాతీయ సమైక్యతకు రాజ్యాంగబద్ధమైన పునాది వేసిన మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన దృష్టిలో నిజమైన భారతదేశం అంటే ప్రతి పౌరుడు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం పొందే దేశం. రాజ్యాంగ రూపకల్పనలోనూ దేశాన్ని ఒక సార్వభౌమ, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యాంగంగా తీర్చిదిద్దారు. అవి నేటికి మార్గదర్శనంగా నిలిచాయి. భారతదేశాన్ని ప్రేమించిన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన రచించిన జనగణమన భారతదేశ వైవిధ్యాన్ని, ప్రజల ఐక్యతను ప్రతిబింబిస్తుంది. అలాగే నెహ్రూ రచించిన ది డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కూడా అనేక సంస్కృతులు, అనేక మతాలు, అనేక జాతులు కలిసి నిర్మించిన ఒక జీవవంతమైన సమాజంగా దేశాన్ని మనం చూడవచ్చును. భారతీయ నాగరికత అనేక దేశాలతో చారిత్రక, సాంస్కృతిక, భాషా, మతపరమైన అనుసంధానాలను కలిగి ఉంది. మిత్రులారా, ఈ నేపథ్యంలో అఖండ భారత్ అనే భావనను అధ్యయనం చేసి సమయంలో మరియు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం మన నాగరికత వారసత్వాన్ని గుర్తు చేసుకుందాం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నేల ఒకప్పుడు హిమాలయాల నుండి సముద్రాల వరకు ఒకే సంస్కృతిని, చైతన్యంతో మిగిలిచింది. ఒకప్పుడు హిమాలయాల నుండి సముద్రాల వరకు ఒకే సాంస్కృతిక చైతన్యంతో వెలిగింది. ఆ వారసత్వం ఈనాటికి మన భాషల్లో, మన పండగల్లో, మన పొరుగు దేశాల ప్రజలతో, మనకున్న అనుబంధాలతో ప్రతిబింబిస్తుంది. అయితే నిజమైన అఖండత్వం భూభాగంలో కాదు, హృదయాలలో ఉంటుంది. వైవిధ్యంలో ఏకత్వమే మన నిజమైన శక్తి. ఈ స్ఫూర్తితో పొరుగు దేశాలతో స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించుకుంటూ మన దేశంలో ప్రతి పౌరుడు సామరస్యాన్ని బలోపేతం చేసుకుందాం. 2047లో భారతదేశ స్వతంత్రం సాధించి
100 సంవత్సరాలు పూర్తి

0: రాజ్యాంగంపై అవగాహన, శాస్త్రీయ దృక్పథం, నైతిక విలువలు, సాంకేతిక నైపుణ్యాలు, సామాజిక సేవాభావం, పర్యావరణ పరిరక్షణ మరియు నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి వంటి అంశాలలో తీర్చిదిద్దగలిగితే మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదుగుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.
1: మీరింతవరకు అఖండ భారతం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ కె అనిల్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు దేశభక్తి గీతాలు వింటారు.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రతరంగిణి కార్యక్రమంలో అనంతపురం ఈ చిత్రం నుంచి బెల్లిరాజ్ దీపా పాడిన పాట

ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట దిల్ చిత్రం నుంచి విన్నారు. ఈ పాటతో చిత్ర తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభమైంది. ఇక వార్తలోని వివరాలు. దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందన్నారు. స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన సమరయోధులందరికీ, మహాత్మాగాంధీతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప విప్లవకారులందరికీ నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ,
1: देश आज उन महान सपूतों का पुण्य स्मरण करती है जिन्होंने देश की आजादी के लिए त्याग बलिदान की पराकाष्ठा की. अपने तप त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी. पूज्य बापू समेत सभी स्वातंत्र सेनानियों को बलिदान की महान परंपरा जगाने वाले महान क्रांतिकारियों को आज मैं శ్రద్ధాపూర్వక నమన్ కర్తా.
0: రాష్ట్ర రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలోని చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2047 నాటికి వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిస్తూ,
2: ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో

0: విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే.
1: రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమయ్యారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుండి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖిలో మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకున్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవితల్లి బాట కార్యక్రమం కింద 2078 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ప్రపంచానికి నాయకత్వం వహించే బలమైన, సమర్థవంతమైన దేశంగా భారత్ ఎదుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, ఒక త్వరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించే జల్ జీవన్ మిషన్ ఈ రోజుతో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీరందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ పథకం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 15 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లను కల్పించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గృహాలలో 19 కోట్ల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో గత రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ సినీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
3: ఇవాళ ఆంధ్రదేశంలో సినిమాలు షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, లొకేషన్స్ బాగుంటాయి, వేరే ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా మన దగ్గర జరుగుతున్నాయి. రికార్డింగ్ థియేటర్లు కానీ రీ రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి ఎక్కడా కూడా మన రాష్ట్రంలో మీరు నిర్మించడం లేదు. మీకు అవకాశాలు ఇస్తాం, మీరు రండి, మీరు పెట్టుబడి పెడతామంటే అవసరమైన మేరకు మీకు ల్యాండ్ పార్సిల్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరంగా నిలబడాలంటే మనకు మౌలిక సదుపాయాలు కావాలి, అందులో
1: భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. శ్రీలంకలోని గాలే నగరంలో అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 100 పరుగుల 1 వికెట్ నష్టపోయింది. కేఎల్ రాహుల్ 32 పరుగులు, దేవదత్ పడిక్కల్ 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ పర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వామ్యులను చేయడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానం

0: వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం. కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన, చివరిగా తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
9: ప్రతి జాతికి దేశభక్తి నిసర్గ సుందరమైన భావన. తాత్కాలికమైన ఆటంకాలు ఎన్ని చుట్టుముట్టినా అవకాశం వచ్చినప్పుడు అవశ్యం బావుటాలాగా పైకి ఉవ్వెత్తున ఎగిసిపడే భావన, అది నిత్యనూతనం. మాతృదేశంపై నిష్కళంకమైన నిరుపమానమైన భక్తి, తన జాతి శ్రేయస్సుకు పాటుపడాలనే తపన దేశభక్తికి మూల సూత్రాలు. ఆంగ్ల ప్రభుత్వం మీద భారతీయులు సాగించిన స్వాతంత్రోద్యమానికి, సాధించిన విజయానికి భరత జాతి గుండెల నిండుగా ప్రవహించే అసమానమైన దేశభక్తియే కారణం. భారత స్వాతంత్ర్యోద్యమం ఆధునిక యుగ సంస్కరణలకు నాంది పలికింది. స్త్రీ పురుష కుల మత భేదాలు లేక ఐకమత్యంతో ఆనాటి స్వాతంత్ర్యోద్యమం సాగింది. దేశ స్వాతంత్ర్య సాధనకు స్త్రీలు కూడా అవిరళమైన కృషి సాగించారు. తమ సృజనశక్తికి పట్టం కట్టారు. ఉద్యమాలలో స్వయంగా పాల్గొన్నారు. తమ రచనలతో, పాటలతో, గ్రామ గ్రామాల పర్యటనలతో జనులలో, ప్రధానంగా మహిళల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించారు. ఉద్యమకారిణిగా, కవయిత్రిగా, అచంచలమైన దేశభక్తికి ఎత్తిన ఆకృతిగా స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో నిలిచిన మహిళా స్ఫూర్తి శ్రీమతి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో మల్లవరపు శ్రీరాములు, సీతమ్మగార్లకు 1899 మార్చి 6 తేదీన జన్మించారు. 8 సంవత్సరాల వయస్సులోనే తల్లాప్రగడ నరసింహశర్మగారితో వివాహం జరిగింది. భర్తతో కలిసి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. చాగళ్ళు ప్రాంతంలో నెలకొల్పబడిన వీరి ఆశ్రమం ఆనంద నికేతనం. మహాత్మాగాంధీ పట్ల అసమానమైన భక్తి ప్రపత్తులు బాల్యం నుండే ఆమె హృదయంలో నెలకొన్నాయి. ఉద్యమ చైతన్యంతో ఉద్యమ ఘట్టాలలో పాల్గొన్నది. మహిళలను చైతన్యవంతులను చేసింది. కారాగారవాసం అనుభవించింది. ఉద్యమ గానమై ప్రవహించింది. విశ్వసుందరమ్మ స్వాతంత్ర్య సాంఘిక ఉద్యమాల కోసం కవితలల్లింది. తన లక్ష్యానికి అనుగుణంగా గేయ ప్రక్రియను స్వీకరించింది. ఆమె రచించి పాడిన గీతాలు ఆమె కార్యాచరణకు శక్తిమంతమైన ఆయుధాలుగా దూసుకుపోయాయి. ఉద్యమ స్ఫూర్తికి తలుపులు తెరిచాయి. స్వాతంత్ర్యకాంక్షను ప్రతి వ్యక్తి గుండెకు చేరువ చేశాయి. భారతీయుల గుండె గాయాలను ప్రకృతి అంతటా ప్రతిధ్వనింపచేశాయి. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ధారణ మొదలైన నాటి ఉద్యమ లక్ష్యాలతో జనులతో మమేకమై ప్రచారం చేసింది విశ్వసుందరమ్మ. ఖద్

தேசமோக்ஷணம் கோருமா, தியாக ஜீவியை செறிம்புமா, தேசமுனக்கு பிராணமொசகுமா, தேசமுனக்கு பிராணமொசகுமா. ఇలా పాడుకుంటూ ఊరూరా తిరిగింది, ఉద్యమానికి ఊపు తెచ్చింది. 1930లోని ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలలో ప్రఖ్యాతమైనది. ఉప్పుపై పన్ను విధించిన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ జనులు, మహిళలు ఉవ్వెత్తున కెరటాల్లా ఎగిసిపడ్డారు. విశ్వసుందరమ్మ గానం అందుకుంది. భరతదే

మన నాయకమణి చెప్పినట్లుగా సమరభువికి సాగి నడువుమా. ఆ ఉప్పు చట్టము జయింపగా సమరభువికి సాగి నడువుమా. ఆ ఉదధి చేరి ఉప్పు చేయగా సంద్రంపుదరికి సాగి నడువుమా. సంద్రంపుదరికి సాగి నడువుమా. సమరభువికి

ఉత్తేజపూర్వకమైన ఈ గేయం ఇప్పుడు వింటూ ఉంటేనే దేశం పట్ల ప్రేమ కల వారికి రక్తం ఉబుకుతుంది. ఇక ఆ కాలంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి కథను తొక్కించటంలో ఇలాంటి గేయాలు ఎంత ప్రభావాన్ని చూపించాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. స్త్రీలు గడప దాటి బయటకు రావటానికే అవకాశం లేని ఆ కాలంలో విశ్వసుందరమ్మ సాగించిన ఉద్యమ సేవ అజరామరమైనది. బానిసత్వపు సంకెళ్లలో మ్రగ్గిపోతూ దైన్యంతో కాలం వెళ్లదీస్తున్న భారతీయులను గురించి ఆమె ఆవేదన చెందింది. జన్మ హక్కు మరచి నీవు శాశ్వతముగ దాసుడవై.

0: ప్రలనేల భరత సోదరా అని హెచ్చరించింది. స్వాతంత్ర్యం సంపాదించకపోతే భారతీయులుగా జన్మించే ఫలమేమి అని నిలదీసింది. స్వాతంత్ర్య దీక్ష వహించిన ధీరులను స్మరించి వారి బాటలో నడువుమని సూచించింది.
1: పరులకు వెరవని పరమధీరురాలు ఝాన్సీ మహారాణి జనన మందిన భూమి ఆత్మగౌరవ వంచనాంగ్ల సైన్యములకు జడుపునందని రామరాజు పుట్టిన భూమి బుద్ధ రామకృష్ణ శ్రద్ధానందులను గాంధీయోగిని పోలు ఘనులను గాంచిన భూమి
0: అని మాతృభూమి విశిష్టతను ఎలుగెత్తి చాటింది. ఏ ఉద్యమమైనా యువత ఉత్సాహంగా పాల్గొన్నప్పుడే అది విజయవంతమవుతుంది. యువత మహిళ లేని ఉద్యమాలు అంతగా సఫలీకృతం కానేరవు అనే సూత్రం బాగా తెలిసిన సుందరమ్మ యువతను మేల్కొల్పటానికి సన్నద్ధురాలైంది.
1: లెండు యువక యువతులా.

అని వారిని తట్టి లేపింది. ఆనాడు ఉద్యమంలో పాల్గొనటం ఒక అదృష్ట విశేషంగా భావించేవారు. ఎందరో మహిళలు వివాహం చేసుకుంటే ఉద్యమ కార్యకలాపాలకు ప్రతిబంధకం అవుతుందని భావించి వివాహాన్ని తిరస్కరించి ఉద్యమం బాట పట్టారు. మహిళల్లో ఎగిసిపడిన స్వాతంత్ర్య భావనకు విశ్వసుందరమ్మ వంటి కవయిత్రుల రచనలు ప్రచారం ఎంతగానో ఊతమిచ్చాయి. చెరసాలల్లో మ్రగ్గిపోయి స్త్రీలు అనేక ఇక్కట్లకు గురి అయ్యారు. వారి మనోభావాలను ఆర్ద్రతాభూయిష్టంగా ఆవిష్కరిస్తూ పాటలు పాడి ఉద్యమానికి బలం చేకూర్చింది విశ్వసుందరమ్మ. ఆమె ఛందోబద్ధమైన పద్యరచన కూడా చేసింది. కఠిన కారాగృహమను లంకాపురమున బంధితులమై ఉన్నాము భయము వీడి అబలలముగాక ఎంతయు సబలమై భరతదేశ విముక్తిని పడయు కొరకు అని తమ స్థితిని వెల్లడించారు. ఒక వంక ధైర్యం, మరొక వంక దైన్యం సమ్మిళితమైన మనోభావాలను ఆవిష్కరించింది. స్త్రీలు అంతర్గతమైన శక్తి సామర్థ్యాలను వెలికి తెచ్చుకుని దేశ భవితకు తోడ్పడవలసినదని, ఏ త్యాగానికైనా వెనుదీయరాదని ఆమె పిలుపునిచ్చింది. స్వార్థ జీవితం వే సౌఖ్యమ్మా లేక త్యాగ జీవితము సౌఖ్యమ్మా, దాస్య శృంఖల బద్ధురాలై తల్లి పరులకు లొంగి ఉండగా, స్వార్థ జీవితం వే సౌఖ్యమ్మా లేక త్యాగ జీవితము సౌఖ్యమ్మా, వేడి వేడి రుధిరధారల నోడ్చి తల్లి సేవ చేయక మూఢదాస్యపు సేవలోనే మునిగి మునిగి ముక్తినందని, స్వార్థ జీవితం వే సౌఖ్యమ్మా లే

అని పాడి పాడి అలసి సొలసి జనులలో కొత్త చైతన్యానికి నాంది పలికింది. ఆంగ్లేయులు అప్పటికే ఉద్యమకారులను స్త్రీ పురుష భేదం లేకుండా హింసించటం ప్రారంభించారు. అందుకే రుధిరధారలనైనా తట్టుకొని స్వాతంత్ర్య సంపాదన కోసం పోరాడి త్యాగమయమైన జీవితంలోని సౌఖ్యాన్ని గొప్పతనాన్ని ఆస్వాదించమని విశ్వసుందరమ్మ ఉద్ఘోషించింది. జనరల్ డయ్యర్ సాగించిన మారణకాండ ఉదంతాన్ని సైమన్ కమిషన్ గోబ్యాక్ అంటూ ఉద్యమకారులంతా ముక్తకంఠంతో నినదించిన సన్నివేశాలను సుందరమ్మ తన గీతాలలో నమోదు చేసింది. ఆంగ్లేయుల దురాగతాలను చాటి చెప్పింది. భారతీయులకు జరగబోతున్న ద్రోహాన్ని ఒక పరిణితి చెందిన రాజకీయవేత్త బోధించినట్లుగా బోధించింది. అతి సాధారణ నిరక్షరాస్యులకు సైతం కమిషన్ నేపథ్య రహస్యాన్ని వివరించి చాటి చెప్పింది. మరలు మటంచును తెల్పగరాదా, తిరిగి సైమనును వెనుకకును, సైమను రాగా సంతసమేలా, సాక్ష్యములీయగ పోనేలా, సత్యాగ్రహము సగునదే స్వరాజ్యము సైమను

ఆనాటి ఉద్యమం మీద ఆమెకు ఎంత పట్టు, పరిశీలన, నిబద్ధత ఉన్నాయో ఆమె పాడిన ఒక్కొక్క గేయము విశదపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో సంభాషణాత్మక గీతాలు రచించి పాడింది విశ్వసుందరమ్మ. తాత్విక ధోరణితో దేశ ఉద్యమాన్ని అనుసంధానించి గేయరచన చేసి స్వయంగా పాడి ఉద్యమానికి వెన్నుదనుగా నిలబడిన దేశభక్త కవయిత్రి విశ్వసుందరమ్మ. మోక్షమార్గము పేరుతో ఆమె కూర్చి పాడిన పాట అన్నా చెల్లెళ్ల సంభాషణ రూపంలో సాగింది. వినండి.

చెప్పర అన్నయ్యా, దేశజులకును సేవ చేయుట దేశ సేవయ చెల్లెలా. ఐకమత్యమే బలమటంచును అరయు మీ మది చెల్లెలా. భారతీయుల భావదాస్యము పాయునంతట చెల్లెలా. ఇలా సాగుతుంది ఆ పాట. ఆ రోజుల్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఉద్యమ విషయాలే చర్చకు వచ్చేవి. ఏ కుటుంబంలో చూసినా ఉద్యమ స్ఫూర్తిని నింపే సంభాషణలే వినిపించేవి. అటువంటి ఉద్యమ తీవ్రతకు, ఉద్యమ సంలీలతకు అద్దం పట్టేవి విశ్వసుందరమ్మ పాటలు. గాంధీజీ సత్యాగ్రహ సమర చరిత్రలోని వివిధ ఘట్టాల్లో విశ్వసుందరమ్మ మమేకమై పోరాటం చేసింది. అసలైన సత్యాగ్రహిగా ఆమె కారాగార వాసం చేసి ఉండటం చేత ఆమె పోరాటంలో ఒక నిజాయితీ, చిత్తశుద్ధి పలువురికి మార్గనిర్దేశం చేసింది. ఉప్పు సత్యాగ్రహ సమయంలో సుందరమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలోని స్త్రీలకు నాయకత్వం వహించింది. ఏలూరులో ఆ సందర్భంగా ఆమె అరెస్ట్ అయ్యింది. 6 నెలలు రాయవెల్లూరు స్త్రీల కారాగారంలో శిక్ష అనుభవించింది. 1932లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సమావేశానికి తెనాలిలో ఆమె అధ్యక్షత వహించింది. ఆ సభలో ఆమెపై లాఠీచార్జీ చేసి అరెస్ట్ చేసి తిరిగి 6 నెలలు కఠిన శిక్ష విధించారు పోలీసులు. 1930లో తనను విచారించిన కోర్టులో విశ్వసుందరమ్మ ఒక వాంగ్మూలమిచ్చింది. అది ఆమె త్యాగమయ దృక్పథానికి, జీవిత ఆదర్శానికి ప్రతిబింబంగా నిలిచిపోయింది. అది వినండి. గాంధీ మహాత్మునిచే మొదలు పెట్టబడిన ఈ ధర్మ సమరమున పాల్గొన్నందులకు నేను ఏమాత్రమో పశ్చాత్తాపమును చెందుటలేదు. నేనేమాత్రమో తప్పు చేయుటలేదు. నాకెట్టి శిక్ష విధించినను అణుమాత్రమో నేను పరిత

0: పాపపడను. స్వాతంత్ర్యము కోరుట మా జన్మ హక్కు, కావున మేము కోరక మానము. భారతదేశము స్వాతంత్ర్య వాయు పూరితమెప్పుడగునో అప్పుడే భారతీయుల మనస్సు చల్లనగును. ఇది ఆమె చెప్పిన మాటలలోని సారాంశం. ఇంతటి ధీర గంభీర అయిన ఉద్యమకారిణి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ. 1949 ఆగస్టు 30 అసుబులు బాసిన విశ్వసుందరమ్మ వాగ్ఝరి, భావ పరంపర, ధైర్య సాహసాలు వనితాలోకానికి స్ఫూర్తిదాయకాలు, మార్గనిర్దేశకాలు. అటువంటి విదుషీమణుల దేశ స్వాతంత్ర్య ఉద్యమకారిణుల యొక్క చరిత్రలు ఈనాటి స్త్రీలకు మార్గదర్శకం కావాలని నేను మనసారా కోరుతూ, ఈనాటి సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాడటానికి యువత నడుం బిగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
1: మీరింతవరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యకర వాతావరణం ఉన్నప్పుడు మహిళలు తేలికగా అభివృద్ధి సాధించగలుగుతారు. మహిళల ఆరోగ్యంలో స్వచ్ఛత కూడా ఒక ముఖ్య భూమికను పోషిస్తుందనడంలో ఎట్టి సందేహం లేదు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా మహిళల అభివృద్ధికి కీలకమైన కారణాలే. ఈ దేశంలో ఎక్కువగా శుభ్రత కోసం పనిచేస్తున్నది మహిళలే. ఇంట్లో కాని, వీధుల్లో కాని, రోడ్లపై కాని అప్పటి వరకు చెత్త చెదారం దుమ్ముతో నిండిపోయిన ప్రదేశాలను చీపుర్లతో శుభ్రపరిచి అందంగా తీర్చిదిద్దుతున్నది లక్షలాది మంది మహిళలే. తద్వారా సామాజిక ఆరోగ్యానికి బాటలు వేస్తున్నది మహిళలే. రోడ్లపై అర్ధరాత్రులు సైతం పనిచేయడానికి జంకకుండా చుట్టూ ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ అవలీలగా అధిగమిస్తూ రేయింబవళ్లు ఎండనక వాననక చలనక శ్రమిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుంటూ సుందర దేశాన్ని నిర్మించడంలో పాలు పంచుకుంటూ దేశాభివృద్ధికి కూడా పరోక్షంగా దోహదపడుతున్నారు. మహిళలు స్వచ్ఛతా కార్యక్రమంలో చాలా సునాయాసంగా పాల్గొంటూ శ్రద్ధగా బాధ్యతగా మసులుకుంటూ మహిళాభివృద్ధిని సాధిస్తున్నారు. స్వచ్ఛతను ఒక ఉపకరణంలా వినియోగించుకుంటున్నారు. మహిళలు అభివృద్ధి సాధించిన సాధించాల్సిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లి పరికిస్తే నాటికి నేటికి స్త్రీల స్థితిగతుల్లో హోదాల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు వంటగదికి పరిమితమైన స్త్రీలు నేడు అంతరిక్షం వరకు వెళ్లి ఆకాశపు కిటికీల్ని తాకి వస్తున్నారు. ఇందుకు మహిళల కార్యదీక్ష, స్వచ్ఛమైన మనస్సు, విషయాల్ని ఆకళింపు చేసుకునే నేర్పు మొదలైనవి ప్రధాన విజయ సోపానాలై ఉన్నవి. చిన్న చిన్న తోపుడు బండ్ల నుండి అతి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు, ఇంటి బడ్జెట్ నుండి దేశ బడ్జెట్ వరకు పెద్ద పెద్ద బాధ్యతలు మహిళలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మహిళలు ఇంతగా అభివృద్ధిని సాధిస్తున్నారంటే వారి చుట్టూ స్వచ్ఛమైన వాతావరణం ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే స్వచ్ఛత లేని చోట మురికి, దుమ్ము, చెత్త పేరుకుపోతాయి. వాటిని ఆశ్రయించి దోమలు, పురుగులు, కీటకాలు వ్యాప్తి చెంది ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ఈ అనారోగ్యం బారిన పడిన వారు అభివృద్ధిని ఎలా సాధించగలుగుతారు? అంటే అభివృద్ధిని సాధించడంలో పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత ముఖ్య భూమిక వహిస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి నివేదిక ప్రకారం అపరిశుభ్రత వలన అనారోగ్యాల బారిన పడి మరణించినట్లు వెల్లడైనది. ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా శుభ్రం చేసి నీళ్లు చల్లి రంగులు వేయడం మన దేశంలో ఒక సాంప్రదాయం. దీని వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇమిడి ఉన్నాయి. చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉన్నప్పుడు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడి చక్కగా పనిచేయగలుగుతాం. తద్వారా ఉత్పాదక శక్తి కూడా పెరుగుతుంది. నీళ్లతో శుద్ధి చేయడం వలన దుమ్ము కూడా మాయమై పరిసరాలు తలతళలాడతాయి, చూడముచ్చటగా ఉంటుంది. రంగవల్లులు అందాన్ని మరింత ఇనుమడింపచేస్తాయి. దీని వలన ఆరోగ్యకర వాతావరణం మాత్రమే కాక ఆర్థికాభివృద్ధిని సాధించడం కూడా సులువవుతుంది. ఇంకా మహిళలు చాలా విషయాల్లో స్వచ్ఛతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. పరిసరాల పరిశుభ్రతతో పాటు కాలుష్య నివారణ దిశగా చర్యలు చేపట్టి ఇండ్లు, వ్యాపార స్థలాలు, వాణిజ్య భవనాలు, రహదారులు మొదలైన ప్రదేశాలలో కాలుష్యకారక వాహకాల్ని, తద్వారా పోగయ్యే చెత్తను నివారించుటకు తగు చర్యలు చేపట్టాలి. చెత్త నుండి సంపదను సృష్టించే ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులు మహిళలు ఇంకా విస్తృతంగా చేపట్టాలి. చాలా మందికి చెత్త సంపదను సమకూర్చి మహిళల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందంటే

0: శరిమే, ఇంకా పశువుల వ్యర్థాల్ని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అవసరాలకు అనుగుణంగా మార్చడం ద్వారా మహిళలు అభివృద్ధి సాధిస్తున్నారు. తడి పొడి చెత్తను, కూరగాయల చెత్తను సేకరించి వాటిని శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎరువుగా మార్చి తద్వారా ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారు. చెత్త వ్యర్థ పదార్థాలతో వివిధ కళాకృతులు తయారు చేసి విక్రయించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, స్వచ్ఛతను ఆవిష్కరింపజేయడం, కళాత్మక సృజనను ప్రదర్శించడం అనే మూడు రకాల అభివృద్ధిని సాధిస్తున్నారు.
1: మీరు ఇంతవరకు మహిళాభివృద్ధికి స్వచ్ఛత ఆవశ్యకత ఈ అంశం గురించి శ్రీమతి వి శ్రీ ఉమామహేశ్వరి గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
2: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Nation celebrates its 80th Independence Day today with enthusiasm. Prime Minister Narendra Modi leads the nation by hoisting the national flag at Red Fort in Delhi. Vande Mataram rendered for the first time at Red Fort. In his address, Prime Minister announces free online coaching for poor and middle class families and training in AI skills to 1 crore youths in next 1 year. Prime Minister says India is emerging as a trusted global partner in critical minerals, with agreements being signed with several countries. Mr. Modi expresses dismay over some nations trying to weaponize resources to flaunt their dominance, crediting India's spirit of Atmanirbharta in meeting the challenge. Indian missions abroad celebrate Independence Day with patriotic fervor. At least 20 people killed in Indonesia after a 7.7 magnitude earthquake hits its eastern coast. And in cricket, India were 101 for 1 at lunch against host Sri Lanka in first test of the 2-match series at Galle. And now the news in detail. The nation is celebrating its 80th Independence Day today. Prime Minister Narendra Modi led the Independence Day celebrations from the iconic Red Fort in Delhi. A report.
3: After the arrival of Prime Minister Narendra Modi, a combined inter services and Delhi police guard presented general salute to him. Thereafter, the Prime Minister inspected the guard of honor. The hoisting of the national flag was synchronized with the 21-gun salute. For the first time, national song Vande Mataram was rendered during the Independence Day celebrations at the Red Fort. After the flag hoisting, flower petals were showered at the venue by 2 Mi-17 helicopters of the Indian Air Force, cadets of Army, Navy and Air Force, and My Bharat volunteers participated in the celebrations. Around 5,000 special guests from different walks of life witnessed the celebrations at Red Fort today. These include artisans under PM Vishwakarma scheme, women entrepreneurs under PM Mudra Yojana, street vendors under PM Swanidhi, taxi drivers of Bharat Taxi, urban sanitation workers under Swachh Bharat Mission, and youth innovators under National Innovation Programs. With Anand and Dipendra, Anupam Mishra, Akashwani News, Delhi.
2: Addressing the nation from the ramparts of the Red Fort, Prime Minister Modi described the chanting of Vande Mataram at the Red Fort as a historic moment. He noted that the nation is moving forward with great zeal and new resolutions.
4: आजादी के बाद 15 अगस्त लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, तो इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है. पिछले दिनों देश के कुछ हिस्सों में बाढ़ का प्रकोप रहा, भूस्खलन का प्रकोप रहा, अनेक परिवार प्रभावित हुए. उनके दुख दर्द को हम भली भांति अनुभव करते हैं. पीड़ित परिवारों को मैं विश्वास दिलाता हूं कि हम और पूरा देश उनके साथ खड़े हैं.
2: Prime Minister Modi said that over the past 12 years, crores of citizens of the country, with their determination and dedication, made every possible effort to take the country to new heights. Highlighting the achievements made in different sectors, the Prime Minister said, over the past 12 years,

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ హిందీ సినిమా పాటలు వింటారు.

మీరు విన్న పాట హమ్ ఆప్ హే కౌన్ చిత్రం నుంచి లతా మంగేష్కర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. వినబోతున్న పాట జుడై, ఈ చిత్రం నుంచి అలకయగ్నిక పాడిన పాట.

सावन का महीना पवन करे शोर।

0: करे शोर,
1: पवन करे शोर।
0: अरे बाबा शोर नहीं, शोर शोर शोर।

0: వాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమం మొదలుపెట్టే ముందు వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఈనాటి యువలయ కార్యక్రమానికి స్వాగతం. అయితే ముందుగా మనం ప్రశ్న, వందే మాతరం రచయిత ఎవరు? మొదటి ప్రశ్న, వందే మాతరం రచయిత ఎవరు? మరి సమాధానం పంపించేస్తారు కదా, మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈలోపు ఒక మంచి పాట.

అయితే నేను అడిగిన ప్రశ్న మరొకసారి చెప్తాను. వందే మాతరం రచయిత ఎవరు? ఓకేనా? అందరికంటే ముందుగా మనకి పంపించేశారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి. రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ గారు. రైట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. శ్యామ్ గారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపిస్తున్నారంటే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ అండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి. రైట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. అనంతపురం నుండి అనురాధ గారు. రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. సాయి దర్శన్ అండ్ స్నేహ రైట్ ఆన్సర్ పంపించారండి నెల్లూరు నుంచి. వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోల్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. పెడన జోగానందరావు కాలనీ నుంచి పంపించారండి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. తిప్పర్తి నల్లగొండ జిల్లా నుంచి పంపించారు చిలకలమర్రి ఉపేంద్రాచారి గారు. రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్, పెరుమాళ్ళ, శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. కల్వకుర్తి నుంచి ఋత్విక్ శ్రీవైష్ణవ్. ఇంకా ఎవరు పంపించారంటే నెల్లూరు నుండి గణేష్ గారు పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు పంపించారండి. రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల వెన్నెల నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్మవల్లి ఖమ్మం నుంచి పంపించారు తెలంగాణ నుంచి. రైట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి. రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. రామోహన్ రావు, సత్యవతి, మను,

ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు కూడా వేటపాలెం రామనగర్ బాపట్ల జిల్లా నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రైట్ ఆన్సర్ పంపించారండి. మిడితల రామ్మూర్తి గారు ఉరవకొండ నుండి పంపించారు రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. కేశవరావు గారు అత్తిల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. విజయశేఖర్ గారు ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారు రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్ అండి. మీది కూడా వెంకటేశ్వరరావు గారు మార్టూరు నుంచి పంపించారు. చేతన్ దివిజ మార్టూరు నుంచి పంపించారండి. మీరు కూడా రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారండి. దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రామ్మూర్తి గారు పంపించారు కూచివనిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. మీది కూడా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి పంపించారు ధనుంజయ్ గారు రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అంకయ్య గారు పంపించారండి రైట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి పంపించారండి గాంధీ మార్కెట్ హుసేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ సావీజ్ ఫాన్సీ కరీముల్లా మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఫ్రెండ్స్ పంపించినట్టున్నారండి రైట్ ఆన్సర్ అండి. మీది కూడా ప్రవీణ్ కృష్ణ తులసి గారు పంపించారు రైట్ ఆన్సర్ అండి. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహం పద్మాభాయి శ్రీవాణి జగదీషు శివరాణి సమాధానం తప్పు పెట్టారండి. మీరు కూడా ఒకసారి చూసుకోండి. హనుమంత్ గారు ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డి పల్లె నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. తెనాలి నుండి మహేంద్ర గారు రైట్ ఆన్సర్. అంగర కళాధర్ గారు శారద గారు న్యూఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే పాలెంపోలై ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు మరియు వారి మిత్రబృందం అందరూ పంపించారండి రైట్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుండి పంపించారండి రైట్ ఆన్సర్. తెనాలి నుంచి కుమార్ పంపించారండి రైట్ ఆన్సర్ అండి. లలిత మల్లిక గారు సత్తిపల్లి నుంచి పంపించారు. ఇంకా ఎవరంటే నాగార్జున గారు లక్ష్మి సింధు ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. శైలజ గారు పంపించారు కడప నుంచి రైట్ ఆన్సర్. ఎం రాధిక హరికిషన్ చంద్రాభాయ్ నాగమణి నరేష్ శ్రీవల్లి మహారాష్ట్ర నుంచి పంపించారండి. ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు పంపించారు రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుండి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా దగదత్తి నుంచి చేబ్రోలు రవి ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి. ఓకేనండి, అయితే అందరి పేర్లు చదివేశాను. ఇక ప్రశ్న మరొకసారి చెప్పి సమాధానం చెప్పేస్తాను. ఇంకా పంపించిన వారు ఎవరంటే కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా సునీతరాజ్ భానురాజ్ అమ్మి

రైట్ ఆన్సర్ పంపించారండి. ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. రైట్ ఆన్సర్ అండి. మంగళంపూరి ప్రకాష్, కాదర్బాయ్ వీరందరూ నెల్లూరు జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. చెన్నై నుండి పంపించారు ప్రసూన అండ్ సునీత. రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. అయితే నేను అడిగిన ప్రశ్న, వందే మాతరం రచయిత ఎవరు అని అడిగాను. సమాధానం బకింగ్ చంద్ర చటర్జీ. అందరూ కరెక్ట్ సమాధానం పంపించారండి, అందరికీ అభినందనలు. ఇక రెండవ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? ప్రశ్న మరొకసారి, భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? సమాధానం పంపించేస్తారు కదా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నేను అడిగిన ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? సరే, సమాధానం చూసేద్దాము. అందరికంటే ముందుగా పంపించేశారు మనకి. వరగంటి బదరి విశాల్ గారు, వెన్నెల గారు, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శ్యామ్ గారు పంపించారు, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. మూసాపేట మహబూబ్ నగర్ నుండి పంపించారు నరేష్ గారు, రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఒకసారి చూసుకోండి. ప్రసాద్ గారు ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ గారు రైట్ ఆన్సర్ అండి. శేషాద్రి గారు పంపించారు, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండి మీది కూడా. వేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, హేమలత గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించారండి సుబ్రహ్మణ్యం గారు. ఇంకెవరు పంపించారంటే మనకి ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా మనకి కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. పెడని జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కె రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. విజయశేఖర్ గారు ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. చీరాల నుండి సత్యవేదం శారద, కిరణ్, స్వనీత్ మరియు స్వాతి రైట్ ఆన్సర్ అండి. మిడితల్లి రామ్మూర్తి గారు ఉరవకొండ నుండి పంపించారు రాంగ్ ఆన్సర్. నల్లమ్మ పాపినాయనపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. గుండుగోలను కొనుకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాసరావు, సత్యనారాయణ గారు పంపించారండి రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్.

నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ ఇంకా ఎవరు పంపించారండి? ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుండి పంపించారు. రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు మరియు వారి మిత్రులందరూ కలిసి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు పంపించారు. రైట్ ఆన్సర్. సుదర్శనం శ్రీకుమార్ గారు, పెరుమాళ్ళ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. కోటేశ్వరరావు గారు పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు. రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ గారు హోస్కోట నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారంటే, రామూర్తి గారు కూచివానిపేట నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. వీర మనోహర్ రావు గారు, నిర్మలాదేవి, రాజవోల్ విలేజ్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. రాజేష్ కన్నా, చిన్న, పాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి కొత్తగూడెం ఇల్లెందు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే, దేవులపల్లి హనుమంతరావు గారు కూర్మవల్లి ఖమ్మం నుంచి పంపించారండి. లలిత మల్లిక్ గారు సత్తిపల్లి నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలాజీ గారు పంపించారు. రైట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా నుండి డి అరుణ, మోహన్జీ, దివ్యాభాయి, అజయ్, శృతి. రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా ఎవరు పంపించారంటే, హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి. రైట్ ఆన్సర్. గాంధీ మార్కెట్ నుంచి పంపించారు ఇంకొల్లు. రైట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ గారు ఫాతిమా గారు పంపించారు. రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారండి, ఎంఎస్ కృష్ణ గణేష్ మరియు జ్యోతిర్మయి తామర హైట్స్ నెల్లూరు నుంచి పంపించారండి. ఇంకా అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. అందరూ సరైన సమాధానం చాలా వరకు కరెక్ట్గానే పెట్టారండి, ఒక కొంతమంది తప్పనిచ్చి. ఓకేనా? మరి వారి పేర్లు అయితే నేను చదవలేదు, తప్పుగా సమాధానం పంపించిన వారి పేర్లు. అయితే సమాధానం వినేద్దాము. భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? సమాధానం జంషెడ్పూర్. అందరూ కరెక్ట్గా పంపించేశారు కదా, అందరికీ అభినందనలు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి పి. కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
6: నమస్తే అధ్యాపికాజీ.
7: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ్ కో పఢెంగే, ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ మే దో మహాన్ కవ్యో కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ దూంగి, ధ్యాన్ సే సునో.
6: జీ హా అధ్యాపికా జీ.
7: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఔర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబ్బీ, ఫారసీ భాషాఓ కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయి, బరవై నాయికా భేద్, శృంగార్ సోరఠ్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా అబ్ మై రహీమ్ కే దోహో మే పహలా దోహా పఢూంగి, సునో.
6: జీ హా అధ్యాపికా జీ.
8: కహీ రహీమ్ సంపత్తి సగే బనత బహుత బహురీత్, విపతి కసౌటీ జే కసె తేయి సాంచె మీత్.
7: అచ్చా అబ్ తుమ్ పఢో.
6: జీ అధ్యాపికా జీ. కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపత్తి కసౌటీ జే కసే తేయీ సాచే మీత్.
7: ఫిర్ ఏక్ బార్ పడో.
6: కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపత్తి కసౌటీ జే కసే తేయీ సాచే మీత్.
7: ఠీక్ హై. అబ్ ఇస్కా భావ్ బతాతీ హూ, సునో. రహీమ్ ఇస్ దోహే మే కహతే హై కి జబ్ హమారే పాస్ ఖూబ్ పైసే హై ఔర్ హమ్ సుఖం మే డూబే హుయే హై తబ్ కయీ లోగ్ కయీ ప్రకార్ సే ఆతే హై. థోడా సా పరిచయ హోనే పర్ భీ హమ్ సే దోస్తీ కర్నా చాహతా హై ఔర్ హమారే సాథ్ సాథ్ ఘూమ్తే రహతే హై. జబ్ హమ్ కష్టో మే హై ఔర్ హమారే పాస్ పైసే నహీ హై, దూసరోం కే సహాయతా కే ఆవశ్యక్తా హోతీ హై, తబ్ కోయీ భీ హమే సహాయతా నహీ కర్తే హై. కష్టో మే విపత్తియో మే జో హమే సాథ్ దేతా హై వహీ సచ్చా మిత్ర హై. అర్థాత్ కష్టో మే హీ సచ్చే మిత్రం కీ పెహచాన్ హోతీ హై. కహీ రహీమ్ మానే రహీమ్ ఈ విధంగా చెబుతున్నారు. ఏమనంటే సంపత్తి అంటే సంపద, ధనము అని అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో, అప్పుడు

0: బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్న మనతో స్నేహం చేయాలనుకుంటారు. మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయటానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్ దోసరే దోహేకో పడుంగి ధ్యాన శేసును. రహిమన పానీ రాఖే బిన పానీ సబ్ సూన్ పానీ గయనవు బరై మోతీ మానుష చూన్. అబ్ సున. రహిమన పానీ రాఖియే బిన పానీ సబ్ సూన్ పానీ గయన ఊబరై మోతీ మానుష్ చూన్. అబ్ తుమ్ పడో.
1: రహిమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్ సూన్ పానీ గయనా ఊబరై మోతీ మానుష్ చూన్.
0: ఫిర్ సే పడో.
1: రహిమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్ సూన్ పానీ గయనా ఊబరై మోతీ మానుష్ చూన్.
0: ఇస్కా భావ్ బతాతే హూ. సునో, రహీమ్ నే ఇస్ దోహే మే పానీ శబ్ద కా ప్రయోగ్ అనేక అర్థం మే కియా. సూక్ష్మ దృష్టి సే ఇస్ శబ్ద కా అర్థ సమజనా చాహియే. ఇస్ దోహే మే పానీ శబ్ద కో యహా జల్, చమక్, ప్రతిష్ట, కాంతి ఆది అర్థం మే ప్రయోగ్ కియా. ఉసీ తరహ్ మోతీ ఆర్ చూన్ శబ్దం కో భీ అలగ్ అర్థం మే ప్రయోగ్ కియా. రహీమ్ కహతే హై కి మానవ జీవన్ మే పానీ కా బడా మహత్వ హై. పానీ కే బినా సబ్ శూన్య హై. పానీ కే బినా మోతీ, మనిష్ ఆర్ చూనే సబ్ బేకార్ హై. అన్య బాతో మే కహనా హై తో పానీ యహా ఇస్కా అర్థ హై చమక్. చమక్ కే బినా మోతీ ఆర్ పానీ యహా ఈ శబ్ద కా అర్థ హై జల్. జల్ కే బినా చూనా బేకార్ హై. ఉసీ తరహ్ పానీ యహా ఈ శబ్ద కా అర్థ హై ప్రతిష్ట, గౌరవ్. ప్రతిష్టా కే బినా మానవ కా జీవన్ భీ శూన్య హై. రహీమ్ ఈ దోహానందు పానీ అనే పదమును అనేక అర్థాల్లో ఉపయోగించారు. సూక్ష్మ దృష్టితో ఈ పదానికి అర్థం చేసుకోవాలి. ఈ దోహానందు పానీ అనే పదానికి నీరు, మెరుపు, ప్రతిష్ట మొదలగు అర్థములలో చెప్పడం జరిగింది. అదే విధంగా మోతీ మరియు చూన్ అనే పదాలను కూడా వేరు అర్థాలలో ఉపయోగించారు. కవి రహీమ్ ఈ విధంగా చెప్తున్నారు. మానవ జీవితంలో నీటికి గొప్ప స్థానం ఉంది. నీరు లేకపోతే అంతా శూన్యమే. ముత్యములు, మానవులు, భూమి అన్ని వ్యర్థమే. ఇంకొక విధంగా చెప్పాలంటే పానీ ఇక్కడ ఈ పదానికి అర్థం మెరుపు. మెరుపు లేకుండా ముత్యములు, మరియు పానీ ఇక్కడ ఈ పదానికి అర్థం నీరు. నీరు లేకుండా భూమి మరియు సున్నము వ్యర్థం. అదే విధంగా పానీ అనే పదానికి ఇక్కడ అర్థం ప్రతిష్ట. ప్రతిష్ట లేకుండా మానవ జీవితం కూడా వ్యర్థమే. అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి, ఉత్తర్ దో. రహీమ్ కా పూరా నామ్ క్యా హై?
1: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ హై.
0: రహీమ్ కా జన్మ కహా హువా?
1: రహీమ్ కా జన్మ లాహోర్ మే హువా.
0: అచ్చా, రహీమ్ కిస్ దర్బార్ మే రహతే థే?
1: రహీమ్ అక్బర్ కే దర్బార్ మే రహతే థే.
0: మీత్ శబ్ద కా అర్థ బతావో.
1: మీత్ శబ్ద కా అర్థ హై మిత్ర యా దోస్త్.
0: అచ్చా, ఇస్ దోహే మే సచ్చా మిత్ర కిసే కహా గయా?
1: విపత్తి మే జో సాథ్ దేతా హై వహీ సచ్చా మిత్ర హై.
0: అచ్చా, ఏ తో రహీమ్ కే దోహే హై. అబ్ హమ్ బిహారీ కే దోహోం కో పఢేంగే.
1: జీ హాన్ అధ్యాపికా జీ.
0: అచ్చా, దోహోం కో పఢనే కే పహలే బిహారీ కే బారే మే పరిచయ దుంగి. సునో, రీతకాల్ కే కవియో మే బిహారీ కో సర్వశ్రేష్ఠ మానా జాతా హై. బిహారీ కా జన్ 1595 మే గ్వాలియర్ కే నికట్ బసువా గోవిందపూర్ గావ్ మే హువా. బిహారీ కి ఖ్యాతి సున్కర్ ముగల్ సామ్రాట్ షాహజహాన్ నే ఇన్హే అప్నే దర్బార్ మే ఆమంత్రిత్ కియా. ఆగ్రే మే కుచ్ దిన్ రహకర్ ఏ ఆమేర్ కే మిర్జా రాజా జయసింహ కే దర్బార్ మే చలే గయే. వహా ఇన్హోనే శతసయ్యే కి రచనా కి. ఇన్కే దోహే నీతి పరక్ హోతే హై. ఇన్కే దోహోం కే లియే గాగర్ మే సాగర్ భర్ దేనే వాలీ బాత్ కహీ జాతీ హై. అర్థాత్ థోడే సే శబ్దం మే అధిక భావ్ భర్ దేనా హై. ఇన్కీ మృత్యు 1663 మే హుయీ. అచ్చా, బిహారీ జీ కే దోహోం మే పహలే దోహే కో పఢుంగి. సునో, కన

0: इहि पाए बौराय।
1: अच्छा अब तुम पढ़ो।
2: जी अध्यापिका जी। कनक कनक तै सौ गुनी माँ दकता अधिकाई, उही खाए बौराई जग इहि पाए बौराई।
1: फिर से बोलो।
2: कनक कनक तै सौ गुनी माँ दकता अधिकाई, उही खाए बौराई जग इहि पाए बौराई।
1: फिर से बोलो। ठीक है इसका भाव सुनो। इस दोहे में बिहारी ने कनक शब्द का प्रयोग दोनों बार भिन्न अर्थों में किया। एक अर्थ में सोना, दूसरे अर्थ में धतूरे में किया। यहाँ यमक अलंकार का सौंदर्य है। यमक का अर्थ है दो होता है। किसी शब्द की पुनरावृत्ति भिन्न भिन्न अर्थों में होती है तो उसे यमक अलंकार कहते हैं। बिहारी कहते हैं कि धतूरे की अपेक्षा सोने में सौ गुना नशा होता है। धतूरे खाने से आदमी मदहोश हो जाता है। सोने को अर्थात धन को पाने से मानव पागल हो जाता है। सोने में धतूरे से सौ गुना अधिक नशा होता है। धतूरे या मादक पदार्थों का सेवन करने से थोड़े समय तक के लिए आदमी नशे में होते हैं, उसके बाद नशा उतर जाता है, लेकिन सोने मिलने पर उसकी स्थिति इससे भी बुरी हो जाती है, अर्थात धन की नशा अधिक होता है। इस दोहे में कहा गया कि धन का नशा अधिक होता है। ये दोहा नंदु बिहारी कनक अने शब्दाने की रेंडु सार्लु वेरु वेरु अर्थములలో ఉపయోగించటం జరిగింది। కనక అనే పదానికి ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది। ఇది యమకాలంకారం। యమక్ అంటే రెండు అని అర్థం। ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరు వేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమక్ అలంకార్ అని అంటాం। కవి బిహారీ ఏమని చెప్తున్నారంటే కనక కనక తై సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది। ఉమ్మెత్త కాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది। బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు। ఉమ్మెత్తకాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది, కానీ బంగారమును పొందటం వల్ల ధనము యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది। అబ్ ఈ దోహకే కఠిన శబ్దంకో బతాతి హూ లిఖలో।
2: జీ హా అధ్యాపికా జీ।
1: కనక్ సోనా బంగారము సంపద।
2: కనక్ సోనా బంగారము సంపద।
1: సౌగుని సౌబార్ 100 రెట్లు।
2: సౌగుని సౌబార్ 100 రెట్లు।
1: మాదకత నష మత్తు।
2: మాదకత నష మత్తు।
1: అధికాయ్ బహుత్ ఎక్కువ।
2: అధికాయ్ బహుత్ ఎక్కువ।
1: బౌరాత్ మదించిన మత్తెక్కిన।
2: బౌరాత్ మదించిన మత్తెక్కిన।
1: అబ్ మై దూసరే దోహే కో పఢుంగి సునో। నరి

0: चले ते तो ऊंचो होय।
1: अब तुम पढ़ो।
2: जी हाँ अध्यापिका जी। नर की अरु नल नीर की गति एकाई कर जोई, जेतो नीचो हवाई चलई ते तो ऊंचो होई।
1: फिर से बोलो।
2: नर की अरु नल नीर की गति एकाई कर जोई, जेतो नीचो हवाई चलई ते तो ऊंचो होई।
1: अच्छा इसका भाव सुनो। आदमी और नल के पानी की गति एक ही होती है, जितना नीचे होकर चलता है उतना ही ऊपर उठता है। इसका अर्थ है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो। మనిషి మరియు కుళాయి ధారల నడక చలనము ఒకే విధంగా ఉంటాయి. కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగముతో పైకి ఎగిసిపడుతుంది. దీని అర్థము ఏంటంటే ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి

0: ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ఠీక్ హై, అచ్చా ఆలియా, అబ్ పాఠ సమాప్త హో గయా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జానపద గీతాల కార్యక్రమంలో శ్రీ ఎం రవికుమార్ బృందం వారి జానపద గీతాలు వింటారు.

0: జర్రా అగరాదు పిల్ల,
1: తొడుగుండినే నిడవైతే అగరాదు పిల్ల, జర్రా అగరాదు పిల్ల.
0: ముసి ముసి నవ్వుల ముద్దుల గుమ్మ, ముక్కుకు ముక్కెర తెస్తాను పిల్ల, మామా కూతురా మామా కూతురా, మరదలు పిల్ల మాటలాడవమ్మో, జర్రా మాటలాడవమ్మా.
1: మామా కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో, జర మాటలాడవమ్మా.
0: ఓ మరదలు పిల్ల.

0: దేవుడైనా నిన్ను తయారు చేసేనా,
1: ఆ బ్రహ్మ దేవుడైనా నిన్ను తయారు చేసేనా,
0: ఇంత అందమైన నిన్ను నేను చూడలేని పిల్ల,
1: ఇంత అందమైన నిన్ను నేను చూడలేని పిల్ల,
0: వయ్యారి బామ నా ముద్దు గుమ్మ మామ కూతురా, నేను మామ కూతురా మరదలు పిల్ల, మాటలాడవమ్మో ఎర్ర మాట.

0: మా కూతురా నెల మామా కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా
1: మామా కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా
0: నీ తోడు గుండిని వాడానైతనే ఆగారాదె పిల్లో జర జర ఆగారాదె పిల్ల
1: తోడు గుండిని వాడానైతనే ఆగారాదె పిల్లో జర జర ఆగా

0: సవాల్ చేస్తుంది,
1: జబర్దస్త్ సవాల్ చేస్తుంది.
2: మీరింది వరకు శ్రీ ఎం రవికుమార్ బృందం వారి జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా సాయంత్ర ప్రసారాలకు స్వాగతం. ముందుగా ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్

ద్వారా తమకు నచ్చిన పాట కోరి వినవచ్చు. మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0861233310 లేదా 0861233312. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం వింటారు మరియు కొన్ని సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక వార్తలు వింటారు. అనంతరం డాక్టర్ గారు సలహాలు కార్యక్రమం సమర్పణ ఆబిద్ హుస్సే, నిర్వహణ శ్రీ తమ్నం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 నుండి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 9:30 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురువేసి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:10 మా ఈనాటి కార్యక్రమాలు సమాప్తమవుతాయి. రేపటి ప్రసార విశేషాల గురించి తెలుసుకుందాం. 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ. 7:15 ఈ మాసపు పాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందు సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు ప్రత్యేక వార్తా సంచిక వింటారు. సమర్పణ యు అమరీంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:35 మనోరంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:15 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఫోనిన్ ద్వారా తమకు నచ్చి వినే పాటలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలోనే శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. తిరిగి 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ఇన్ ద్వారా తమకు నచ్చిన పాట కోరి వినవచ్చు. 5:30 యువతరంగం వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక వార్తలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని కొలాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త తమనం నాగేశ్వరరావు. 7:45 చిత్రసీమ వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ఈనాటి మరియు రేపటి కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
సమయం 5 గంటల 5 నిమిషాలు దాటి 41 సెకండ్లు. వనిత వాణి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703, ఎంసెట్ కోడ్ BSUESF.
2: వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ఇన్ ద్వారా తమకు నచ్చిన పాట కోరి వినవచ్చు. శ్రోతలు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0861233310 లేదా 0861233310. మరి ఈనాటి మన మొదటి శ్రోతను పలకరిద్దాం.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్కారం మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: గట్రకొంట నుంచి లక్ష్మి మేడం.
0: లక్ష్మి గారు, ఏ చిత్రాన్ని పాటను కోరుతున్నారండి?
1: దేవుళ్ళ సినిమాలు అందరి బంధువయ్య భద్రాచలరామయ్యన పాట మేడం.
0: మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది. కోరిన శ్రోతలు ఎవరైనా ఉన్నారండి?
1: అందరి కోసం మేడం, మీకోసం, మా కోసం, ఎఫ్ఎం శ్రోతలందరి కోసం,
0: మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం, మీకోసం మీరు కోరిన పాటేస్తున్నాం. ధన్యవాదాలండి.
1: సరే మేడం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
6: శుభ సాయంకాలం మేడం.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
7: గుడ్ ఈవినింగ్ మేడం.
5: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా?
7: బాగున్నాను మేడం.
5: మరి ఏ చిత్రాన్ని పాటను కోరుతున్నారండి?
7: అందరు వాడు ముందు పడుతు బంగారాల మా సాంగ్ మేడం. ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్.
5: చెప్పండి.
7: ఈ మంత్ 22 ఒక విశేషం ఉంది, దానికి స్వరలహరి చిత్రమంజరి కార్యక్రమం నరసింహ సార్ గారు కొంచెం చేయాలి మేడం. తమన నాగేశ్వరరావు సార్ గారికి, నరసింహ సార్ గారికి.
5: హలో, శ్రోత కోరిన పాట వింటారు.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 1 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, హలో, హలో,
3: హలో,
0: హలో, నమస్తే అండి.
3: నమస్కారం మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
3: నా పేరు శబానా మేడం.
0: శబానా గారు, ఏ చిత్రం నుండి పాటను కోరుతున్నారండి?
3: పాండురంగడు బాలకృష్ణ పాట, అమ్మ పాట ఉంది కదా.
0: పాండురంగడా అండి? బాలకృష్ణది.
3: దాంట్లో అమ్మ పాట ఉంది కదా మేడం.
0: అమ్మ పాట అండి?
3: అమ్మ పాట.
0: పాట ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా అండి? పాట పాట ఏమన్నా చెప్పగలుగుతారా స్టార్టింగ్? ఉందండి, ఉంది ఉంది. ఓకే ఓకే, శ్రోతలు ఎవరైనా ఉన్నారండి? మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది. అలాగే అండి, మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం మీకోసం మీరు కోరిన పాట ఇస్తున్నాను. ధన్యవాదాలండి.
3: సరే.

మీరింతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన పాటలు విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారాన్ని వినే ముందు ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని వింటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ODL విధానంలో అండర్ గ్రాడ్యుయేట్ యూజీ కోర్సులకు నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇందులో బీఏ, బీఎస్సీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ బీఏ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ కోర్సులు 3 ఏళ్ల పాటు కొనసాగుతాయి. బీఏ హిస్టరీ, ఎకనామీ, పొలిటికల్ సైన్స్ ఈ కోర్సులు కూడా 3 ఏళ్ల పాటు ఉంటాయి. అలాగే బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులు కూడా ఈ పరీక్ష ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేయాలి అంటే బీఏ, బీకామ్ కోర్సులకు ఇంటర్మీడియట్ తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. పాలిటెక్నిక్ డిప్లొమా, వొకేషనల్ వంటి కోర్సులను చేసిన వారు కూడా దరఖాస్తులను చేసుకోవడానికి అర్హులు. బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వంటి కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. అలాగే ఈ కోర్సులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ వచ్చే నెల 15. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://drbraup.ac.in/. వెబ్సైట్ మరొక్కసారి https://drbraup.ac.in/. యువతరంగం కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందు హ్యాపీ న్యూ ఇయర్ ఈ చిత్రం నుంచి పాటను వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: శ్రోతలు యువతరంగం కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్టీపీఐలో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల వివరాలను తెలుసుకుంటారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇందులో మొత్తం పోస్టులు 9 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా లేదా మాధ్యమంగా ఇంగ్లీష్ సబ్జెక్టును చదివి ఉండాలి. హిందీలో మాస్టర్స్ డిగ్రీ అలాగే పీజీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీటితో పాటు 2 ఏళ్ల పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. అలాగే అభ్యర్థుల యొక్క వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ఎంపికను రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ వచ్చే నెల 8. మరిన్ని వివరాలకు వెబ్సైట్

https://stpi.in/. వెబ్సైట్ మరొక్కసారి https://stpi.in/. కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు హనుమాన్ ఈ చిత్రం నుంచి పాటని వినేద్దాం. పాడినవారు సాహితీ గాలిదేవరావు.

0: సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: కార్యక్రమంలో తరువాత ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISER టెక్నికల్ ఆఫీసర్, అలాగే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఎంఈ, ఎంటెక్, పిహెచ్డి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తులను చేయవచ్చు. దీంతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థి యొక్క వయస్సు 50 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన ఈమెయిల్ అడ్రస్ projectstaffrecruitment@labs. ఈమెయిల్ మరొక్కసారి projectstaffrecruitment@labs. దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 17 నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.isertirupati.ac.in/. వెబ్సైట్ మరొకసారి www.iisertirupati.ac.in/. మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు 1947 ఏ లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ పాడిన పాటను విందాం.

0: లకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: యువతరంగం కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి అంటే యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీటెక్ ఎంబీఏ చేసిన వారు దరఖాస్తులను చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవడానికి చివరి తేదీ 28th. మరిన్ని వివరాలకు వెబ్సైట్ nitw.ac.in/. వెబ్సైట్ మరొకసారి nitw.ac.in/. కార్యక్రమంలో చివరిగా జైత్ర ఈ చిత్రం నుంచి పాటను వింటారు. పాడినవారు మోహన భోగరాజు, ఫణి కళ్యాణ్.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
1: శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. 6 గంటల 10 నిమిషాలకి తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
1: नमस्कार आकाशवाणी समाचार के साथ मैं जया भारती. राष्ट्र आज 80वां स्वतंत्रता दिवस मना रहा है. इस अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी ने लाल किला के प्राचीर पर ध्वजारोहण कर महत्वपूर्ण घोषणाएं की. इस अवसर पर पहली बार राष्ट्रगीत वंदे मातरम का गायन हुआ. श्री मोदी ने इस वर्ष के आयोजन में 2047 तक विकसित भारत बनाने में युवा शक्ति की भूमिका पर बल दिया. प्रधानमंत्री ने कहा कि पिछले 12 वर्षों में करोड़ों देशवासियों के संकल्प, समर्पण और हर संभव प्रयास की बदौलत देश ने नई ऊंचाइयों को छुआ है.
2: पिछले 12 वर्षों में डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा. आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया. इंटरनेट यूजर करीब 4 गुना बढ़े.

జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. రాష్టంలో సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా

0: దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు పోరాటాల ఫలితమే మన స్వాతంత్రమని తెలిపారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనన్నారు. ప్రతి గ్రామం ప్రతి జిల్లా అభివృద్ది చెందాలని, అభివృద్ది వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. విశాఖ అమరావతి తిరుపతిలో ఎకనామిక్ రీజియన్లను అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: దేశాన్ని రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం. అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం, వికసిత్ భారత్ ను సాకారం చేద్దాం. యువతకు మా సందేశం ఒకటే, మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మేము అవకాశాలు సృష్టిస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి, అద్భుతాలు సృష్టించండి.
0: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే తర్వాతి తరం స్వాతంత్రాన్ని కాపాడిందన్నారు. వికసిత భారత్ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తోందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ది పదంలో సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎగురవేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్టంలో సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని తెలిపారు. 3.04 లక్షల మందికి ప్రతి నెల 129.99 కోట్ల రూపాయల విలువైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలుస్తూ అన్నదాత సుఖీ భవ కింద 2.79 లక్షల మందికి 183.61 కోట్ల రూపాయలు బదిలీ చేశామని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్లో ఈరోజు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే రక్షణ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐకమత్యంతో ముందుకు సాగుతూ అభివృద్ది చెందిన సుసంపన్నమైన రైల్వే నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో రైల్వే జోన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ మాట్లాడుతూ, జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,894 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. జోన్లో డంబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులకు 1.25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం యాడ్ మోడలింగ్ ప్రాజెక్టుకు 299 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి అనంతరం మహిళలతో సహా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. స్త్రీ శక్తి లబ్దిదారులకు ముఖ్యమంత్రి తేనేటి విందు ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ధవళేశ్వరంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఈరోజు ప్రారంభించారు. అనంతరం వుడ్ బ్యాంక్ ను పరిశీలించారు. రాష్టంలోని పలు ప్రాంతాలకు చెందిన చేతి వృత్తి కళాకారులు ప్రదర్శించిన విభిన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం రాష్ట వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు రాష్ట వ్యాప్తంగా 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ప్రధాన ముడిసరుకు అయిన కలపను అందించనున్నాయి. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లకు సరిపడా కలపను త్వరలో అందుబాటులో ఉంచుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎందరో మహనీయులు దశాబ్దాల పాటు చేసిన పోరాటం, త్యాగాలు ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని రాష్ట ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమేలు తలపెట్టవోయ్ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్దం చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవడంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पक्ष में। 1 करोड़ युवाओं को
1: AI स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान AI की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य है। मेरे साथियों, बायो इकोनॉमी एक नया क्षेत्र है।
2: संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। प्रधानमंत्री नरेंद्र मोदी महत्वपूर्ण खनिजेषु सर्वकारस्य विशेषावधानं प्रकाशयन् अवदत् यत् आधुनिक प्रौद्योगिकी पूर्णतया महत्वपूर्ण खनिजानाम् उपरि आश्रिता विद्यते। भारतं च अस्मिन् क्षेत्रे स्वस्थानं सुरक्षितं सक्रियतया कार्यं करोति। प्रधानमन्त्रिणा स्पष्टीकृतं यत् विश्वस्मिन् प्रत्येकं राष्ट्रं स्वकीय हितानां रक्षणाय प्रयतते, किन्तु दौर्भाग्येन अस्मिन् संकटकाले कैश्चिद्भिः देशैः स्वप्रभुत्व प्रदर्शनार्थं संसाधनानां अस्त्रीकरणस्य कुत्सितं षड्यंत्रं कृतम्।
1: दुनिया अपने पास जो कुछ भी है उसको वेपनाइज करने में लगी है। रिसोर्स का वेपनाइज, पेट्रोल, डीजल, फर्टिलाइजर, दवाइयां, टेक्नोलॉजी की चीप, इतना ही नहीं भूभाग को भी वेपनाइज किया जा रहा है। और ऐसे समय अगर हम आत्मनिर्भरते मंत्र को लेकर 10 साल सही दिशा में न चले होते तो हम कल्पना कर सकते हैं कि ऐसी चुनौतियों का मजबूती से मुकाबला कैसे कर। और हमारी तैयारियां निरंतर बढ़ती जा रही है।
2: प्रधानमंत्री सर्वेभ्यः दलेभ्यः सविनयं निवेदितवान् यत्ते संसदि राज्य विधानसभासु च राजनैतिक कलहं परित्यज्य महिला आरक्षणस्य क्रियान्वयनाय सहयोगं कुर्युः।
1: जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है। और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूँ, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए।
2: राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अद्य 80वें स्वातंत्र्य दिने राष्ट्रीय युद्ध स्मारके वीरान श्रद्धांजलिम अददात्। राष्ट्रपति स्मारके पुष्पमालां समर्पयित्वा हुतात्म वीरान श्रद्धांजलिम अर्पितवती। रक्षामंत्री राजनाथ सिंहः, रक्षा सचिवः संजय सेठः, रक्षा सचिवः जनरल NS राजा सुब्रह्मण्यम, सेना प्रमुखः जनरल धीरज सेठः, नौसेनाध्यक्षः एडमिरल कृष्णा स्वामीनाथन, वायुसेना प्रमुखः एयर चीफ मार्शल अमरप्रीत सिंहः, रक्षा सचिवः राजेश कुमार सिंहः च अस्मिन् अवसरे अत्र उपस्थिताः आसन्। इंडोनेशिया देशे अद्य फ्लोर्स इति तटस्य समीपे 7.7 तीव्रतायां भूकंपेन मृतानां संख्या 38 यावत् वर्धिता। प्रचंड भूकंपस्य अनन्तरं उद्धारदलानि सर्वाधिक प्रभावित क्षेत्रेषु गन्तुं प्रयतन्ते। इति वार्ताः।
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన వింటారు.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
3: వాణిజ్య ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదికలో భాగంగా స్థానిక వార్తలు వింటారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. మంత్రి నారాయణ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవం ప్రాధాన్యత, దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాలను వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత విజండ్ల పాల్గొన్నారు. నెల్లూరు పప్పుల వీధిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందని, గ్రంథాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలోని 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైభవనందన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మహానుభావుల ఆశయాలను ఆచరించాలని మేయర్ పిలుపునిచ్చారు. ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మీరు సమాచార వేదికలో భాగంగా స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
6: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
3: కార్యక్రమంలో డాక్టర్ గారు సలహాలు కార్యక్రమం వింటారు. సమర్పణ ఆబిద్ హుస్సేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ నవాజ్ షరీఫ్ ఉన్నారు, ఎంఎస్ఆర్తో ఎఫ్ఐజేఆర్. మరి వారితో మాట్లాడి సాధారణంగా వచ్చేటువంటి ఎముకలకు సంబంధించి రుగ్మతులు, వాటి పరిష్కార మార్గాలు, అలాగే వృద్ధుల్లో వచ్చేటువంటి ఎముకల సమస్యలు తదితర వివరాలు మనం తెలుసుకుందాం. డాక్టర్ నవాజ్ గారు నమస్తే అండి.
8: నమస్తే అండి.
7: డాక్టర్ గారు, సాధారణంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతులు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి?
8: యూజువల్గా వృద్ధుల్లో వచ్చే ఎముకల సమస్యలు వయసు పెరిగే కొద్దీ సహజంగా వచ్చే శారీరక మార్పులు కారణంగా ఏర్పడతాయి వాళ్ళలో. ఎందుకంటే ముఖ్యంగా హార్మోన్ల లోపము, శరీరంలో కాల్షియము అండ్ విటమిన్ డి తగ్గిపోవడం, ఇవి అన్నిటికంటే ప్రధాన కారణాలు. ఇప్పుడు ఫస్ట్ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల ద్రవ్యం తగ్గిపోవడం, అంటే డెన్సిటీ తగ్గిపోవడం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే చిన్నపాటి దెబ్బకి ఫ్రాక్చర్లు వస్తాయి, ముఖ్యంగా నడుం భాగము, తర్వాత మోకాలు ఎముకలు కూడా దాంట్లో అవుతాయి అన్నమాట. సో ఇంకొకటి, మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఇలాంటి ఫ్రాక్చర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. సో దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇంకో కండిషన్ ఏంటి అంటే పిల్లలు ఆస్టియో ఆర్థరైటిస్, అంటే జాయింట్లలో ఉన్న కార్టిలేజ్ ధ్వంసం అవుతుంది. సో మోకాలు ఎక్కువ నొప్పి, కదలికల్లో ఇబ్బంది, వంగలేకపోవడం, ఇవన్నీ సహజంగా జరుగుతాయి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రాక్చర్స్, ఇందులో ఎక్కువగా నడుము ఎముక ఫ్రాక్చర్ అంటే వర్టిబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి. కొంతమందికి చేతి అంటే మణికట్టు ఫ్రిస్ట్ దగ్గర కూడా అంటే చాలా ఆస్టియోపోరోసిస్ వల్ల వాళ్ళు అక్కడ కొంచెం లేయడానికైనా కొంచెం ప్రెషర్ పెడతారు కాబట్టి, సో అక్కడ ఆల్రెడీ ఆస్టియోపోరోటిక్ కండిషన్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే ఎముకల్లో డెన్సిటీ తగ్గిపోయింది, ద్రవ్యం తగ్గిపోవడం వల్ల అక్కడ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అనేది సాధారణంగా జరిగి తేలికపాటి ఇబ్బందులకే విరిగిపోతాయి. సో దీన్ని మనం ఆస్టియోపోరోసిస్ సంబంధిత సమస్యలు అంటాం. ఇంకోటి మోస్ట్ కామన్లీ వీళ్ళు ఏంటంటే వైటమిన్ డి లోపం మరియు కాల్షియం లోపం ఉండడం వల్ల. సో ఎముకలు బలహీనపడము, నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, సూర్యకాంతి తక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళల్లో. ఇంకోటి ఏంటంటే లాస్ట్ కీళ్ళ మంట, అంటే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. అంటే ఇది మన ఓన్ సెల్స్నే మన ఫారిన్ బాడీల ఇమ్యూన్ సిస్టమ్ అనుకుని సో మన బాడీ సెల్స్ మీద అటాక్ చేస్తానమాట. సో ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్. దీంట్లో తల తిరగడము, వాపు, సిమ్ కదలికలో ఇబ్బంది కూడా వీటి వల్ల వస్తాయి అన్నమాట. సో ఇవి సాధారణంగా కొంచెం వయసు పైబడ్డ వాళ్ళకి వచ్చే ఆర్థోపెడిక్ ఇష్యూస్ జనరల్గా. సో దీనికి నివారణ అంటే చికిత్సలో ముఖ్యమైనవి ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ కంటే మనము ఫస్ట్ దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తాం అంటే, దీన్ని ఫస్ట్ మనం బిఎండి టెస్ట్ అంటాం, అంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఒక 55 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, అంటే వాళ్ళ బోన్ ఎంత పటత్వంగా ఉంది, దాంట్లో ఎంత డెన్సిటీ ఉంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దాన్ని మనం కేటగరైజ్ చేసుకుంటాం. సో అదేవిధంగా కాల్షియం తర్వాత వైటమిన్ డి
7: ఎంత ఉండాలండి, డెన్సిటీ ఎంత ఉండాలి
8: మైనస్, అంటే దాన్ని టీ స్కోర్ అంటాము, అది 1 కంటే తక్కువ ఉండాలి. సో 1 నుంచి 2.4 వరకు ఉంటే ఆస్టియోపీనియా అంటాము, మోర్ దెన్ 2.5 ఉంటే కనుక మనం ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే చాలా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని. సో ఆ డెన్సిటీ తగ్గిపోతే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో వాళ్ళు ఏ కేటగిరీలో వస్తారు చూసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోటి కాల్షియం, వైటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫస్ట్ మనం డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోయింది, అంటే ఎందుకు తగ్గింది, అంటే వీళ్ళలో హార్మోనల్ ఇష్యూస్ వల్ల జరుగుతాయి, అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్స్కి, అంటే వాళ్ళలో మెనోపాజ్ వచ్చిన తర్వాత ఏమైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడము మోస్ట్ కామన్లీ. సో వాళ్ళకి ఏంటంటే మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అయితే ఏమి, బిస్ఫాస్ఫనేట్స్ ఇవి మనం వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. తర్వాత సో ఇలాంటివన్నీ మనం ముందే కనుక డయాగ్నోసిస్ చేసుకుని ఒక డాక్టర్ సలహాలు తీసుకుంటే ముందే సో మనం దీన్ని నివారించవచ్చు.
7: డాక్టర్ గారు, ఈ ఎముకల బలహీనత, సాంద్రత తగ్గడం, కీళ్ళ సమస్యలు అసలు ఎందుకు వస్తాయంటారు?
8: సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఆ ఎముకల బలహీనత, సాంద్రత తగ్గడము మరియు కీళ్ళ సమస్యలు అనేవి చాలా చాలా యూజువల్గా కనిపిస్తుంది, అంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ. ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి అన్నమాట. సో అంటే మన జీవన శైలి ఒకటి, తర్వాత పోషణ ఆహారం లోప్యం, తర్వాత హార్మోనల్ సమస్యలు, తర్వాత యూజువల్గా కొంచెం మార్బిడిటీ వల్ల కామన్గా మనకు ఈ వయసు వాళ్ళకే కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిలో ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అనేది మనం ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలుసుకుందాం. సో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎముక బలహీనత, సాంద్రత తగ్గే ముఖ్య కారణాలు ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఒకటి కాల్షియం అండ్ వైటమిన్ డి లోపం. సో కాల్షియం లేకుండా ఎముకలు బలహీనపడతాయి, అది మనం అందరికీ తెలిసిన విషయం. కానీ వైటమిన్ డి లేకపోతే శరీరానికి కాల్షియం ఏదైతే ఉందో అది అబ్జార్ప్షన్ అవ్వదు. సో మనం ఎంత కాల్షియం తీసుకున్నా అది యూరిన్లో, ఫీసెస్లో మనకు ఎక్స్క్రీట్ అయిపోతుంది కానీ. సో వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ దాని శోషణ కోసం. తర్వాత వీటి వల్ల, ఈ రెండింటి వల్ల ఏమైతే ఫలితంగా మనకి ఏంటంటే ఎముకల్లో దృఢత్వం తగ్గిపోతుంది. తర్వాత సెకండ్ వన్, కొంచెం వయసు పెరగడం వల్ల వృద్ధాప్యంలో బోన్ రీమాడలింగ్ సామర్థ్యం అనేది తగ్గుతుంది. అంటే నిత్యం మన బాడీలో ఎముకల్లో రీమాడలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, అంటే కొత్త బోన్ ఫామ్ అయితే ఉంటుంది. ఓల్డ్ బోన్ ఏదైతే ఉందో అది మనకు ఆస్టియోక్లాస్ సెల్స్ వల్ల అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది ఒక బ్యాలెన్స్డ్గా జరుగుతూ ఉంటుంది. ఆస్టియో మనము ఆస్టియోక్లాస్ సెల్స్ అండ్ ఆస్టియోక్లాస్ సెల్స్ అని మనకు 2 సెల్స్ ఉంటాయి. సో ఈ వృద్ధాప్యంలో ఈ సమస్యలు ఏమైతాయంటే, అంటే వీళ్ళకి ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరోన్ హార్మోన్ లోపం వల్ల బోన్ లాస్ ఎక్కువ జరుగుతుంది, అంటే ఆస్టియోక్లాస్ సెల్స్ పని ఎక్కువ అవుతుంది. ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ అంటే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఏంటంటే మనకు బోన్ ఫార్మింగ్ సెల్స్ అనమాట. ఇవి ఆస్టియోక్లాస్ సెల్స్ బోన్ రిజాల్వింగ్ ఆర్ బోన్ డెస్ట్రాయింగ్ సెల్స్. ఇవి ఎప్పుడు ఒక హార్మోనల్ వే, ఐ మీన్ ఒక కరెక్ట్ సిస్టమాటిక్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఈ ఏజ్ పెరిగే కొద్ది ఆ హార్మోన్ ఎప్పుడైతే వీళ్ళకి తక్కువ అవుతుందో, సో ఆటోమేటిక్ గా వీళ్ళు ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆస్టియోక్లాస్ సెల్స్ పనితీరు ఎక్కువైపోయి, సో అప్పుడు ఆస్టియోబ్లాస్ట్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి బోన్ లాస్ ఎక్కువ జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మెనోపాజ్. యూజువల్గా మనం మహిళల్లో 45 to 50 ఇయర్స్ ఇండియన్ ఉమెన్స్లో మనం యూజువల్గా చూస్తాం. సేమ్ ఈస్ట్రోజన్ తగ్గిపోతే దీని ప్రకారం ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం వీళ్ళకి మామూలు 45 ముందు మహిళల కంటే తర్వాత మహిళలకు కొంచెం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది హార్మోన్ సంబంధిత ఎముకలు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ జీవన శైలి, అంటే మనము ఒక 50 ఇయర్స్ అయిన తర్వాత యూజువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ చేయరు, లాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. సో ఎముకలు బలంగా ఎప్పుడు ఉండాలంటే శారీరక చురుకుదనం అనేది కంపల్సరీ ఉండాలి. దీంతో పాటు ఒకవేళ మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ అంటే బేసిక్ ఎక్సర్సైజెస్ నేను పెద్ద పెద్దవి కదా బేసిక్ యూజువల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనం తగ్గించేస్తాం సో బోన్ మాస్ అనేది ఆటోమేటిక్గా కొంచెం తగ్గుతూ వస్తుంది. వీటితో పాటు యూజువల్గా ఇంకోటి ఏంటంటే చెడు ఆహారాలు లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితేమి తక్కువ న్యూట్రిషియస్ డైట్ ఇలాంటివి తర్వాత ఇప్పుడు బార్బిక్యూస్ అని వచ్చినాయి సో ఇవన్నీ ఏంటి అంటే కొంచెం పోషకాలు తక్కువ ఉండేటివి ఇలాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే సహజంగానే దొరకాల్సిన కాల్షియం అయితేమి ఫాస్ఫరస్ అయితేమి తర్వాత మెగ్నీషియం కంటెంట్స్ అనేది ఇవన్నీ కొంచెం తగ్గుతుంది. సో వీటితో పాటు ఇంకోటి ఏంటి అంటే ముందున్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ముందుగానే లైక్ వీళ్ళకి థైరాయిడ్ సమస్య ఏమైనా ఉండింది లేకపోతే కిడ్నీ వ్యాధులు సో వీటి వల్ల కూడా వీళ్ళకి కొంచెము బోన్స్ పైన ప్రభావం చూపే అవకాశం అయితే
7: థైరాయిడ్ సమస్య ఎముకలు కీళ్ళ మీద ప్రభావం
8: చూపిస్తుంది.
7: రైట్ డాక్టర్ నవాజ్ గారు, మహిళల్లో ముఖ్యంగా ఈ మెనోపాజ్ తర్వాత ఎముకల సమస్యలు వస్తూ ఉంటాయి కదా, దీనికి కారణం ఏంటంటారు?
8: సో ఇది వెరీ కామన్ క్వశ్చన్ అండి. సో యూజువల్గా ఫస్ట్ మెనోపాజ్ అంటే ఏంటి, మనం ఫస్ట్ బేసిక్స్ నేను చెప్తాను మీకు. ఇది యూజువల్గా ఇండియన్ ఉమెన్స్లో ఏంటంటే ఒక 45 to 55 ఇయర్స్ మధ్యలో వస్తుంది అనమాట ఉమెన్స్కి. సో మెనోపాజ్ తర్వాత వీళ్ళలో ఏమైతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి అనేది చాలా తక్కువగా వీళ్ళకి మారిపోతుంది. సో మెనోపాజ్ తర్వాత ఎముకల సమస్యలు ప్రధాన కారణం ఏంటి అంటే సో ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం నేను చెప్పినట్టు. సో అసలు ఈస్ట్రోజన్ యొక్క పాత్ర ఏమిటి మన బోన్స్లో చూద్దాం. సో ఎముకల్లో బోన్ రీమోడలింగ్ అనే ప్రక్రియ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అంటే పాత ఎముక కరుగుతుంటుంది దీన్ని రిసార్ప్షన్ అంటాం, కొత్త ఎముక తయారవుతూ ఉంటుంది దీన్ని ఫార్మేషన్ అంటాం. దీనికి మనం ఆస్టియోక్లాస్ సెల్స్ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ అని రెండు సెల్స్ ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ రెండు ప్రక్రియల మధ్య బ్యాలెన్సింగ్ చేస్తుంది. సో ఈ బోన్ కరుగుదలని తగ్గిస్తుంది మరియు కొత్త బోన్ తయారయ్యే సహాయం చేస్తుంది యూజువల్గా దీని ఫంక్షన్. సో ఇప్పుడు మెనోపాజ్ తర్వాత ఈ ఈస్ట్రోజన్ తక్కువగా అవడం వల్ల ఫలితంగా బోన్ రిసార్ప్షన్ వేగవంతంగా జరుగుతుంది. సో ఫార్మేషన్ తగ్గుతుంది, రిసార్ప్షన్ అనేది పెరుగుతుంది. సో దీని వల్ల
7: పెరుగుతుంది ఎముకలు తయారయ్యేటువంటి క్రమం
8: తగ్గుతుంది. సో ఇది దీనివల్ల మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఫ్రాక్చర్స్ అనేది ఆస్టియోపోరోటిక్ కండిషన్స్ వల్ల ఎక్కువ మెనోపాజ్ అయిన మహిళల్లో ఎక్కువ అనేది మనం చూస్తాం ఈ హార్మోన్ లోపించడం వల్ల.
7: రైట్ డాక్టర్ గారు, ఇక థైరాయిడ్ గురించి కూడా ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, థైరాయిడ్ సమస్య ఎముకలు కీళ్ళ మీద అసలు ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు?
8: సో యా ఖచ్చితంగా మీరు అడిగినట్టు థైరాయిడ్ సమస్యలు అయితే ఎముకలు మరియు కీళ్ళ పైన డెఫినెట్ గా ప్రభావం అయితే చూపుతుంది. థైరాయిడ్ అంటే ఏంటి, దాని పాత్ర ఏంటి అంటే థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ ఏంటి. సో థైరాయిడ్ అనేది మన గొంతు భాగంలో ఉండే చిన్న ఒక గ్లాండ్ అనమాట. సో ఇది రెండు ముఖ్యమైన హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది,
7: ఒక గ్రంథి,
8: ఒక T3 అంటే ట్రైఐడోథైరోనిన్, తర్వాత T4 థైరాక్సిన్ అనే 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్లు మన బాడీలో ఏంటంటే మెటబాలిజము, శక్తి వినియోగము, బోన్ రీమోడలింగ్ ని నియంత్రిస్తాయి. సో ఇప్పుడు ఎముకలపై థైరాయిడ్ ప్రభావం డైరెక్ట్ గా ఎలా చూపుతుంది అంటే ఎముకలు కూడా ఒక లివింగ్ టిష్యూ, అది ఒక జీవించే కణజాలం, అవి నిత్యం రీమోడలింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే పాత కణాలు కరుగుతాయి ఇంతకుముందు చెప్పినట్టు, తర్వాత కొత్త కణాలు అనేది మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియను థైరాయిడ్ హార్మోన్లు కూడా నియంత్రిస్తాయి ఈస్ట్రోజన్తో పాటు. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు రెండు డిసీజ్ వస్తాయి, అంటే థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఒకటి హైపర్ థైరాయిడిజం, ఇంకోటి హైపోథైరాయిడిజం. సో హైపర్ థైరాయిడిజంలో ఏంటి అంటే మనకు ఈ నేను చెప్పిన హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో T3 and T4 అవి కొంచెం ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి వాళ్ళలో. సో వాటి వల్ల బోన్ పైన ఏమేమి ఎఫెక్ట్ అయితే నేను చెప్తాను మీకు. సో ఇవి హైపర్ థైరాయిడిజం అంటే ఈ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల మన బాడీలో ఏం జరుగుతాయంటే T3 T4 అధికంగా ఉండడం వల్ల బోన్ రిసార్ప్షన్ అనేది వేగవంతంగా జరుగుతుంది. సో కొత్త ఎముక కణాలు ఉత్పత్తి జరగకపోవడం వల్ల బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది, అంటే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ పనితీరు తగ్గుతుంది, ఆస్టియోక్లాస్ట్ సెల్స్ పెరగడం వల్ల రిసార్ప్షన్ ఎక్కువ అవుతుంది. సో ఇదే విధంగా దీర్ఘకాలంగా ఉంటే మనం దీన్ని ఆస్టియోపోరోసిస్ అని చెప్తాం. సో ఈ పేషెంట్ ఆస్టియోపోరోటిక్ లో ల్యాండ్ అవుతారు. దీని తర్వాత జాయింట్స్ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది, సో జాయింట్లలో కూడా వాపు రావడం, తేలికపాటి నొప్పి, అలసట, కండరాల బలహీనత, సో ఇవన్నీ లక్షణాలు మనకు ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇట్ విల్ ఎఫెక్ట్ అనమాట. సో సెకండ్ వన్ ఏంటంటే హైపోథైరాయిడిజం, ఇది థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండే పరిస్థితి. సో ఎముకల ప్రభావం ఎలా ఉంటుంది అంటే రీమోడలింగ్ మందగిస్తుంది, తగ్గదు మందగిస్తుంది, తర్వాత ఎముకలు పెరుగుదల, మందగింపు, బలహీనత, కొన్నిసార్లు నడుము లేదా మోకాళ్ళ దగ్గర స్వెల్లింగ్ రావడము, అంటే వీళ్ళలో ఏంటంటే కొంచెం వెయిట్ కూడా గెయిన్ అవుతారు. సో ఈ కీళ్ళ పైన ప్రభావం ఎలా ఉంటుంది అంటే వాపు రావడం, కీళ్ళలో వాపు, స్టిఫ్నెస్, ఆ వాపు వల్ల స్టిఫ్నెస్ అవ్వడము, ఉదయం లేవగానే చేతులు మోకాలు నొప్పిగా ఉండడము, మిక్సీడిమా, ఇవన్నీ మనకు హైపోథైరాయిడిజం యూజువల్గా చూడొచ్చు. అవి కాకుండా జనరల్ లక్షణాలు అంటే అలసట, బరువు పెరగడము, తర్వాత చలికి అధికంగా సున్నితత్వంగా ఉంటారు వీళ్ళు. అంటే మరీ కోల్డ్ టెంపరేచర్స్కి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి వెరీ సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. సో ఇవన్నీ థైరాయిడ్ అనేది వీళ్ళకి థైరాయిడ్ నియంత్రిస్తుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే రెగ్యులర్గా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము, ఎవ్రీ 6 మంత్స్కి TSH, T3, T4 మన టెస్ట్ చేసుకుంటాము.

0: డాక్టర్ కలిసారు వాళ్ళతో. తర్వాత బిఎండి టెస్ట్, కాల్షియం టెస్ట్, విటమిన్ D3 సప్లిమెంట్స్, తర్వాత రోజు ఒక యోగా అయితేమి లేకపోతే ఒక సాఫ్ట్ ఎక్సర్సైజెస్ మరి హార్డ్ కోర్ లా కాకుండా జస్ట్ మన బాడీని యాక్టివ్ చేయడానికి సో ఇవన్నీ చేసుకోవాలి. కొన్ని ఆహార నియమాలు లైక్ పాలు, పెరుగుడ్లు, చేపలు, సో ఇలాంటివి కొంచెము న్యాచురల్లీ కాల్షియం అండ్ విటమిన్ డి లభించేవి ఇవి మనం మన డైలీ హ్యాబిట్స్ వాడుకుంటే మనం నియంత్రించవచ్చు.
1: డాక్టర్ నవాజ్ గారు, ఇవి కాకుండా కాల్షియం లోపం వల్ల వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా?
0: ఖచ్చితంగా ఉన్నాయండి. యూజువల్గా కాల్షియం లోపం అంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది శరీరానికి అవసరమైన లెవెల్స్లో కాల్షియం అందకపోవడం వల్ల సో ఇది లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలంగా కొనసాగితే చాలా రకాల ఆరోగ్య సమస్యలు అనేది మనకు తలెత్తుతాయి. సో ముఖ్యంగా ఎముకలు, కండరాలు, తర్వాత నర్వ్స్ మరియు గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది కాల్షియం అనేది. సో ఒక్కొక్కటిగా చూస్తే ప్రధాన ఆరోగ్య సమస్యలు వీటి వల్ల ఏమొస్తాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల సాంద్రత తగ్గి లోపాల నుండి బలహీన పడతాయి. తర్వాత చిన్నపాటి దెబ్బకే విరిగిపోవడము ఇవన్నీ ఏంటంటే వృద్ధుల్లో ఎక్కువ కనిపిస్తాయి. ఇంకోటి మూడు ఏంటంటే ఎముకలు నొప్పి మరియు ఆ నర్వస్ సిస్టమ్ కూడా కొంచెం బలహీనత పడుతుంది. సో అవి థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే కండరాలు వాపులు గట్టిపడడం అంటే దీన్ని మనం మజిల్ క్రాంప్స్ అంటాం. ఈ మజిల్ క్రాంప్స్ ఇది తక్కువ కాల్షియం తక్కువ ఉండడం వల్ల నరాల స్పందన మారుతుంది. ఆకస్మికంగా కండరాలు ఏంటంటే గట్టిపడతాయి. మనకు రాత్రి చాలా మంది చెప్తుంటారు రాత్రిపూట పడుకున్నప్పుడు పిక్కలు పట్టేస్తున్నాయి సార్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే కాల్షియం లోపం విటమిన్ డి లోపం వల్ల వృద్ధుల్లో ఎక్కువ కనిపిస్తుంది. మరీ ఇంకా అంటే వెరీ లాంగ్ టర్మ్ వరకు కాల్షియం అనేది చాలా డెఫిషియన్సీ ఉంటే సో నర్వస్ సిస్టమ్ పైన కూడా అంటే నాడీ వ్యవస్థ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. లైక్ సీజర్స్ అయితే, తర్వాత చేతులు కాళ్ళు చెమటలు పట్టడము, టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం అంటే చీమలు పాకినట్టు టింగింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. సో అదేవిధంగా గుండె సంబంధిత సమస్యలు కూడా అంటే ఇప్పుడు అది కూడా ఒక మజిలే కాబట్టి మజిల్ క్రాంప్స్ ఎలా అయితే నేను చెప్పానో సో ఇది కూడా కార్డియాక్ మజిల్ కాబట్టి అరిథ్మియాస్ అంటే గుండె దడలు అంటే కొట్టుకోవడం అనేది కొంచెం వాటి స్థాయి పెరగడము లేకపోతే తగ్గడము అంటే కరెక్ట్గా సైనస్ రిథంలో ఉండదు. సో దీన్ని మనం అరిథ్మియాస్ అంటాం. సో దీంతో పాటు ఇంకా పెద్దల్లో కొంచెము పళ్ళ నొప్పులు, దంతాలు బలహీన పడ్డము ఇవి కూడా జరుగుతుంటాయి. ఇవి పెద్దల్లో. పిల్లల్లో ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల వాళ్ళ పెరుగుదల సమస్యలు, ఎదుగుదలలో సరిగ్గా పెరగకపోవడము రికెట్స్ అంటాము. సో ఎదుగుదల మందగించినప్పుడు సో ఇవన్నీ మనము కాల్షియం డెఫిషియన్సీ నుండి వచ్చే సింప్టమ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట.
1: చాలా చక్కగా చెప్పారు. ఇక ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?
0: రైట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి యూజువల్లీ ఆహార మార్పులు. మనం తీసుకునే డైట్ బాగుంది అంటే సగం మనకు ఆ డైట్లోనే మనకు చాలా వరకు కాల్షియం అయితే ఏమి లేకపోతే కొంచెం నాన్ వెజిటేరియన్స్ తింటే లేకపోతే కొంచెం బయట మనం సన్కి ఎక్స్పోజ్ అయినా కానీ విటమిన్ డి అనేది మనకు మ్యాక్సిమం డైట్ నుంచే మనకు వస్తుంది అన్నమాట. సో ఆహార మార్పులు ఏవేమంటే మనం బేసికల్గా పాలు, పెరుగు, చీజ్ అంటే డైరీ ప్రోడక్ట్స్ సరిపోతానండి. ఇంకా ఆకుకూరలు, పాలకూర, ఇవి మునగాకు. సో వీటి వల్ల అంటే వెజిటేరియన్స్లో కూడా వీళ్ళకి ఏంటంటే ఈ ఆకుల్లో, తర్వాత మనకు ఇవి డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పులు అయితేమి, తర్వాత నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళకైతే ఇవి సాల్మన్ ఫిష్ అంటాం. సో వాటిలో ఏంటంటే మనకు కాల్షియం అనేది అబండెంట్గా. సో ఇవి కాకుండా ఇవి న్యాచురల్ నేను చెప్పింది మీకు. సో ఇవి కాకుండా ఇవి మరీ ఎక్కువ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మన సప్లిమెంట్స్ అంటే కాల్షియం కార్బోనేట్ అని సిట్రేట్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే డాక్టర్ సలహా మేరకు మాత్రమే మనం వాడాలి. సో ఇంకో న్యాచురల్ వే ఏంటంటే సూర్యకాంతి. ప్రతిరోజు 15-20 మినిట్స్ సూర్యకాంతి ద్వారా మనకు విటమిన్ డి శరీరంలో తయారవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట మన కాల్షియం అబ్సార్ప్షన్ కి. జస్ట్ ఒక 15-20 మినిట్స్ సన్ లైట్ లో ఎక్స్పోజ్ అయితే మనకు విటమిన్ డి అనేది మన బాడీ నుంచి తయారవుతుంది అనమాట.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. యూజువల్ గా సినిమాలు లాంటివి ఏదైనా చూస్తూ ఉంటారా? మీకు ఇష్టమైనటువంటి పాట గురించి చెప్పాల్సి వస్తే.
0: నాకు మహేష్ బాబు గారు అంటే ఇష్టము. సో టక్కర్ దొంగలు అన్ని పాటలు నలుగురికి నచ్చనిది ఆ పాట అంటే నాకు చాలా బాగా ఇష్టం.
1: తప్పకుండా డాక్టర్ గారు, మీకోసం అయితే నలుగురికి నచ్చనిది పాట టక్కర్ దొంగ చిత్రం నుంచి వినిపిస్తాం, విందామండి.

0: Transit code VSUESF.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమంలో జానపద గేయం వింటారు.
4: కిడిమిక్కిడి బారాలా ఎక్కడ దొరికితివే, బంతి కొట్టించరమ్మంటే వాగాలే మధు పేదావు,
5: ఇసుని కర్రా చేతావు నీ ఇసురుకుంటా తిరిగేదావు,
4: ఇసుకాలే బారాలా ఇస్తలేవమ్మ, బంతి కొట్టించరమ్మంటే వాగాలే మధు పేదావు,
5: నల్ల పట్టు చీర కట్టి నాణ్యమైన నగలు పెట్టి
4: కట్టిరిపోయి బారాలా కట్లేదేవమ్మ, బంతి కొట్టించరమ్మంటే వాగాలే మధు పేదావు,
5: కొత్త పట్టు చీర కట్టి సొమ్ములు పెట్టి తడుకు వెలుకు చీర కట్టి తగిన సొమ్ములు పెట్టి
4: కొట్టించరమ్మంటే
5: వాగాలే మధు పెదావు, ఆకు బట్టి అద్దాల రైకాడి నేల కొన్ని సిగలు చుట్టి నేర్పు తో పూలు పెట్టి చిలుకు చిలుకు చీర కట్టి చేతికి వాచి పెట్టి
4: కొట్టించరమ్మంటే వాగాలే మధు పెదావు,
5: మా వీడంచు చీర కట్టి మళ్ళా

0: జానపద గేయం విన్నారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: గ్రామదర్శిని ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. అలనాటి మధుర గీతం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో రాముడు భీముడు ఈ చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వాళ్ళు ఘంటసాల సుశీల. సాహిత్యం శ్రీనారాయణ రెడ్డి, సంగీతం పెందియాల.

మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. ప్రస్తుతం భారత ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకున్న అనంతరం తొలిసారిగా అక్కడ జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పుష్పవర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ సంకల్పం అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల సమిష్టి కృషి ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను

0: పుచ్చుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूँ. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: मेरी विन्न प्रसंग भागमलो प्रधानमंत्री మాట్లాడుతూ ఎర్రకోట నుంచి దేశ ప్రజల ముందుకు శక్తికి సంబంధించిన సప్త ధారలను మీ ముందు ఉంచుతున్నాను. రానున్న 5-7 సంవత్సరాల్లో గతంలో 5-7 దశాబ్దాల్లో జరిగిన పనులు కూడా సామర్థ్యం, శక్తి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు మరింత వేగవంతంగా, కొత్త లక్ష్యం దిశగా తీసుకువెళ్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిటికల్ ఖనిజాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా కీలక ఖనిజాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతోందని అన్నారు. రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ గత దశాబ్ద కాలంలో గణనీయంగా వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్ల కాలంలో దేశంలోని రైల్వే నెట్వర్క్ లో కేవలం 30% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని పేర్కొన్నారు. కాగా కేవలం 10 ఏళ్లలోనే మిగిలిన 70% రైల్వే నెట్వర్క్ ను విద్యుదీకరించి దేశవ్యాప్తంగా 100% రైల్వే విద్యుదీకరణను సాధించామని చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా ముందుకు సాగాలని కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం వీలైనంత త్వరగా కల్పించేలా అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.
1: हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है. और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूँ, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మా తల్లులు, సోదరిమణులకు 33% విధానసభ లోక్సభలో వారికి ప్రాతినిధ్యం లభించాలి, భారత్ రాజనీతికి సహకారాలు అందించాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞాపన చేస్తున్నాను, మహిళా రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవానికి మీరు కూడా చేయి కలపండి, నా తల్లులకు సోదరిమణులకు హక్కులు కల్పించండి అని అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో దేశం ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వనరుల కొరత కారణంగా దేశం ఆగిపోదని, ఆలోచన విధానంలోని పరిమితులే దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది కూడా ఆలోచన విధానంలోని పరిమితుల ఫలితమేనని పేర్కొన్నారు. రానున్న 7 ఏళ్ల కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చెందుతున్న ఏఐ రంగంలో భారత యువ నాయకత్వం వహించేలా అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశం ప్రధానంగా 3 అంశాలైన వ్యయం, నాణ్యత, నైపుణ్యముపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితము ఏఐ సమ్మిట్ నిర్వహించాము, ఏఐ తీవ్రంగా విస్తరిస్తోంది, ఎర్రకోట నుంచి దేశ నవ యువకుల కొరకు ప్రకటన చేస్తున్నాను, రానున్న 1 సంవత్సర కాలంలో 1 కోటి మందికి ఏఐ స్కిల్ కు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి, పనిచేయడానికి నిర్ణయించామని, ఏఐ రంగంలో మన యువత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు నగరాలు పాఠశాలల్లో ప్రతిభా అన్వేషణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు విదేశీ కార్యాలయాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్, అర్జెంటీన్ రాయబారి మారియానో కౌసినో, శ్రీలంక హై కమిషనర్ మహాషిని కోలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రెంచ్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ కమిషనర్, కెనడా హై కమిషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయిజ్తో సహా ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు శుభాకాంక్షలకు స్పందిస్తూ ఇరు దేశాల ప్రజల పరస్పర సమృద్ది సంక్షేమం కోసం భారత నేపాళ్ల మధ్య దశాబ్దాల కాలం నాటి నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడం, కొండచిరలు విరిగిపోవడంతో పాటు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడగా 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ IMD ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, గంగా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, మహారాష్ట, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో పగటిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు ఈ అంశం గురించి పశ్చిమ

తూర్పుగోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ డెబోరా మెస్సియానా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు. డాక్టర్ ఎన్ డెబోరా మెసియానా గారితో పరిచయం.
3: కిసాన్ వాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు మనం అందరం గమనించినట్లయితే ఎల్నినో అని ఒక తీవ్రమైన ఒక వాతావరణ పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతు సోదరులకి మరీ ఎక్కువగా దీని యొక్క ఎఫెక్ట్ తెలుస్తూ ఉంది. కేవలం రైతులు ఈ పంటలకే కాకుండా ఈ ఎల్నినో అనేది మన మానవుల మీద, మన ఆరోగ్యం మీద, మన ఆవాసాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తదితర విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకు వీటి గురించి వివరించడానికి ఈరోజు మనతో డాక్టర్ ఎన్ డెబోరా మెసియానా గారు ఉన్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, మీరు ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన శాస్త్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు కదా మేడం?
4: అవునండి.
3: ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఈ ఎల్నినో అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఇది మన మానవుల మీద, ఆరోగ్యం మీద, ఆవాసాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా అసలు ఎల్నినో అంటే ఒక అర్థమయ్యే భాషలో మన శ్రోతలకు ఒకసారి చెప్పండి మేడం.
4: అలాగే అండి. ఎల్నినో అనే అంశము ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం వీటన్నిటితో ముడిపడి ఉంది కాబట్టి ఇది ఒక వాతావరణ మార్పు కారణంగా వచ్చే ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. దీనివలన కేవలం వర్షపాతం మాత్రమే కాదు గాని మానవ జీవనం, వ్యవసాయం, అడవులు, జలవనరులు, జీవ వైవిధ్యం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆరోగ్యం కూడా ప్రభావితమవుతాయి. ఎల్నినో అంటే ఇది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ దృగ్విషయం. అంటే భూమి వాతావరణంలో జరిగే సహజ సిద్ధమైన మార్పులు. ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
3: మన భారతదేశం మీద కూడా ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది మేడం?
4: భారతదేశంలో చెప్పాలంటే సాధారణంగా మనకి నైరుతి ఋతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ప్రస్తుతం వర్షపాతం బాగా తగ్గింది, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం సంభవిస్తూ ఉన్నాయన్నమాట.
3: మేడం, మానవుల మీద ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి?
4: మానవుల మీద చాలా రకాలుగా ఈ ఎల్నినో ప్రభావం ఉంటుందండి. మొదటగా చెప్పాలంటే తాగునీటి కొరత. వర్షపాతం తగ్గడం వల్ల చెరువులు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలు తగ్గిపోతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు నీటి కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. రెండవదిగా చూసినట్లయితే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం వల్ల ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, పండ్లు ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా మనకి ఆహార ధరలు పెరుగుతాయి. అలాగే పేద కుటుంబాలు అంటే బలహీన వర్గాల్లో పోషకాహార లోపం ఒకటి తలెత్తుతుంది. అలాగే పిల్లల్లో కూడా పోషకాహార సమస్యలు పెరిగిపోతాయి.
3: మేడం, ఇవన్నీ ఓకే గానీ మన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఎల్నినో?
4: ప్రజారోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అది ఎలా అంటే ఉష్ణం అంటే వేడి తరంగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎల్నినో సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలం అధికంగా ఉంటాయి. దీనివల్ల

0: వడదెబ్బ తగులుతుంది, నిర్జలీకరణ జరుగుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, వృద్ధులు చిన్నపిల్లల్లో మరణాల ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల అధికంగా వర్షాలు, అంటే క్లౌడ్ బర్స్ట్ అంటాం, ఆ విధంగా వర్షం రావడం వల్ల అసమానంగా ఉంటుందన్నమాట ఈ వర్షం పడే పరిస్థితి. అటువంటప్పుడు మనకి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే డెంగ్యూ వ్యాధి, మలేరియా వ్యాధి, చికెన్ గున్యా వ్యాధి, వరదల వల్ల కలరా, అతిసారం వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా ప్రబలవచ్చు.
1: మేడం, అలాగే మనకు ఈ పరిస్థితులు మనకి ఇదివరకు చూసినవి కాదు కాబట్టి మన పనులకి కానీ రైతు కూలీలకి కానీ ఉపాధికి ఎటువంటి నష్టం ఏర్పడే అవకాశం ఉంది మేడం?
0: ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల పంటలు కూడా నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఉపాధి నష్టం కూడా ఉంటుంది. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకి పంటలు దెబ్బతింటాయి, తద్వారా రైతుల ఆదాయం తగ్గుతుంది. వ్యవసాయంలో కూలీలకు పని తగ్గుతుంది, వలసలు కూడా పెరిగిపోతాయి.
1: మానసిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందా మేడం?
0: ఖచ్చితంగా ఉంటాయండి. మానసికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ కరువుల వల్ల అప్పులైపోతారు, తర్వాత పంట నష్టం వల్ల కూడా చాలా ఒత్తిడికి గురవుతారు, ఆందోళన పెరుగుతుంది, నిరాశ కలుగుతుంది. రైతులు చాలా విధాలుగా ఈ విధంగా చాలా ఒత్తిడికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
1: అలాగే మన మానవ ఆవాసాల మీద ఈ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పండి మేడం.
0: మానవుల ఆవాసాలపై అంటే, అడవుల్లో అంతా కూడా వర్షపాతం బాగా తగ్గడం వల్ల ఏమవుతుందంటే అడవులు ఎండిపోతాయి, అలాగే అటవీ అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వృక్ష సంపద నష్టపోతాం. అలాగే జల ఆవాసాలు, వర్షాలు బాగా తగ్గిపోవడం వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల సరస్సులు ఎండిపోవడం, చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడం, చేపల ఉత్పత్తి తగ్గడం, జలచరాల జీవనానికి ప్రమాదం ఏర్పడుతుంది అన్నమాట. వన్యప్రాణులు ఆహారం, నీరు లభించక వలసలు పెరిగిపోతాయి, అవి కూడా వలస వెళ్ళిపోతాయి అన్నమాట. మనుషులతో ఘర్షణలు పెరిగిపోతూ ఉంటాయి, కొన్ని జాతులు అంతరించిపోయే అవకాశం కూడా ఉంటుంది. జీవ వైవిధ్యం ఎల్నినో ప్రభావం వల్ల పక్షుల సంతానోత్పత్తి తగ్గిపోతుంది, మొక్కల పెరుగుదల తగ్గుతుంది, పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుంది.
1: మేడం, భారతదేశం మీద కూడా ప్రభావం ఉంటుందని చెప్పారు కదా, ఒకసారి అది వివరించండి మేడం. భారతదేశం మీద ఎల్నినో వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది?
0: భారతదేశం మీద మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు బలహీన పడిపోతున్నాయి, వర్షపాతం బాగా తక్కువ అవుతుంది. వర్షపాతం తగ్గడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయ ఉత్పత్తి కూడా తగ్గుతుంది, అలాగే జల విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దానివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినొచ్చు.
1: అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం?
0: దీనికి ఈ పరిస్థితిని అంతటిని అధిగమించడానికి మనకి కొన్ని చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, అలాగే ప్రభుత్వం కూడా ఈ చర్యల్ని తీసుకుంటూ ఉన్నారు. ముందుగా చెప్పాలంటే నీటి సంరక్షణ, మనకి వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి నీటి సంరక్షణ ఖచ్చితంగా చేపట్టాలి. చెక్ డ్యాములు, అలాగే రీఛార్జ్ పిట్స్ అని, చెరువుల పునరుద్ధరణ అని, వర్షపు నీటి సంరక్షణ, వాతావరణ హెచ్చరిక వ్యవస్థ, రైతులకు ముందస్తు సమాచారాన్ని అందించటం, పంట నష్టాన్ని తగ్గించడానికి బీమా పథకాలని బలోపేతం చేయటం, కరువు ప్రాంతాలకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా, అంటే తాగునీటి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుని ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి చర్యలు అన్ని కూడా ప్రభుత్వం చేపడుతుంది.
1: ఇవన్నీ ప్రభుత్వం చేపట్టినప్పుడు మన బాధ్యతగా ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మేడం?
0: ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉంటాయంటే, నీటిని వృధా చేయకూడదు, వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి, అలాగే చెట్లను ఎక్కువగా నాటుకోవాలి, స్థానిక జనవరులను పరిరక్షించుకోవాలి, అలాగే వేడి కాలంలో ఆరోగ్య జాగ్రత్తలను తీసుకోవాలి.
1: ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం ఆరోగ్య పరిరక్షణ కోసం?
0: ప్రజలంతా కూడా ఎక్కువగా నీళ్లు త్రాగాలి, శుభ్రమైన నీటిని ఉపయోగించాలి, మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లకూడదు, అలాగే వృద్ధులు పిల్లలని ప్రత్యేకంగా సంరక్షించుకోవాలి.
1: అలాగే మేడం, పంటల మీద ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది మేడం?
0: ఎల్నినో వల్ల వ్యవసాయం అత్యంత ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రధానంగా వర్షపాతం తగ్గడం వల్ల

0: వల్ల వరి, మొక్కజొన్న, పత్తి, పప్పు ధాన్యాలు, వేరుశనగ వంటి పంటల దిగుబడి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల పుష్పాలు రాలిపోవడం, గింజలు నింపుదల తగ్గడం, నాణ్యత తగ్గడం, నేల తేమ తగ్గడం, విత్తన మొలక తగ్గడం, మొక్కల పెరుగుదల మందగించడం సంభవిస్తుంది. అలాగే పశుగ్రాస కొరత ఏర్పడుతుంది, పశువులకు కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది, పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. పంటలను రక్షించడానికి తీసుకోవలసిన చర్యలలో భాగంగా కరువు నిరోధక రకాలు, అలాగే తక్కువ నీటితో పెరిగే రకాలని ఎంచుకోవాలి. అలాగే పంటలు వైవిధ్యం చేయాలి, అంటే ఒకే పంటపై ఆధారపడకుండా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, తోట పంటలు కలిపి సాగు చేసుకోవాలి. అలాగే విత్తన సమయాన్ని మార్చాలి, వాతావరణ సూచనల ఆధారంగా విత్తన తేదీలను సర్దుబాటు చేయాలి. సూక్ష్మ నీటి పారుదలలో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగించాలి. నేలని తేమ సంరక్షణలో మల్చింగ్ పద్ధతి, అలాగే సేంద్రియ ఎరువుల వినియోగం, పంట అవశేషాల వినియోగం, అలాగే నీటి నిర్వహణ ఒక ప్రణాళిక చొప్పున ఫామ్ పాండ్లను తవ్వించుకోవడం, వర్షపు నీటి నిల్వల్ని జాగ్రత్త చేసుకోవడం, చెక్ డ్యాములు కట్టుకోవడం, సమగ్ర పంట నిర్వహణ అంటే ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ అంటాం, అలాగే సమతుల్య ఎరువుల వినియోగం బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అంటాం, పురుగు వ్యాధి నివారణ, కలుపు నియంత్రణ, వాతావరణ ఆధారిత వ్యవసాయం ఇవన్నీ చేపట్టాలి. అలాగే IMD అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అలాగే రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాఖ ఇచ్చే సూచనలను ముఖ్యంగా పాటించాలి. ప్రజలు వాటిని ఆధారంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
1: మేడం, ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న, ఎల్నినో అనేది తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు కదా మేడం, మనకు చూస్తే ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి, ఈ చిన్నపిల్లల మీద వారి ఆరోగ్యం మీద కూడా ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉంటుందా, ఉంటే మనం తల్లిదండ్రులుగా పెద్దలుగా చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
0: ముఖ్యంగా ఈ ఎల్నినో అనేది దీని వలన అసాధారణ ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలంగా ఉంటాయి. మనకి మామూలుగా ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఇలా ఏ విధంగా అయితే వస్తాయో మన శరీరం కూడా దానికి తగ్గట్టుగా, ఆ కాలాలకి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోయి ఆ విధంగా ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ప్రకృతిలో సంభవించినటువంటి ఈ అసాధారణ పరిస్థితి ఏదైతే ఉందో దీనిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఆ ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిని శరీరం తట్టుకొని నిలబడగలిగి రోజువారి పనులన్నీ చేసుకుంటూ ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో చిన్నపిల్లలు మరి ఎక్కువగా ఈ పరిస్థితికి వాళ్ళు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎండ దెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంది, అలాగే వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది దీని వలన. కాబట్టి మనం ఆ ఉష్ణోగ్రతకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా, బయట ఎండకి ఎక్కువగా ఉండకుండా మనము ఉన్నటువంటి ప్రదేశాలు, చిన్నపిల్లల్ని కానివ్వండి అందరూ కూడా ఉండే ప్రదేశాలు కొద్దిగా చల్లదనంగా ఉంచుకునే విధంగా చెట్లు ఎక్కువగా నాటుకోవడం, చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్ని కొంచెం ఎండ తీవ్రత అంత తగలకుండా ఉండే దానిగా ఉంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యంగా అవసరం. దీర్ఘకాలికంగా అంత ఉష్ణోగ్రతలో మనము ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మాత్రం దీని వలన ఎఫెక్ట్ శరీరంపై, మానసిక పరిస్థితులపై కూడా దీని ప్రభావం ఉండబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్నమాట.
1: చివరిగా శ్రోతలకు మేడం, అలాగే సాధారణ ప్రజానీకానికి ఎల్నినో సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని సూచనలు చేయమంటే ఎటువంటి సూచనలు మనం చెప్పవచ్చు?
0: ఎల్నినో అనేది కేవలం వాతావరణ సంఘటన మాత్రమే కాదు, ఇది మానవ ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం, వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే బహుముఖ సవాలు. ఈ సమస్యను తట్టుకోవడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, రైతులు, ప్రజలు, విద్యార్థులు మరియు పర్యావరణ సంస్థలు అందరూ కలిసి పనిచేయాలి. నీటి సంరక్షణ, వాతావరణ అవగాహన, శాస్త్రీయ

0: వ్యవసాయం, ఆరోగ్య జాగ్రత్తలు మరియు పర్యావరణ పరిరక్షణ ద్వారా ఎల్నినో ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మనందరం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే భావనతో ముందుకు సాగుదాం.
1: ధన్యవాదాలు మేడం. డాక్టర్ డెబోరా మెస్సియాన గారు, ఈరోజు మనం మానవుల మీద ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుంది, అంటే ఇది వరకు మనం పంటల మీద ఎలా ప్రభావం ఉంటుంది, దానికి కంటింజెన్సీగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివిధ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నాం. ఈ రోజు మీ ద్వారా మన మానవుల మీద, మన ఆరోగ్యం మీద, ఆవాసాల మీద ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి మనం కాస్తైనా తప్పించుకోవచ్చు అనే విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ డెబోరా మెస్సియానా గారితో పరిచయం మీరింత వరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వేస్ట్ డికంపోజర్ గురించి తెలుసుకుందాం. వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చే సూక్ష్మజీవుల సముదాయాన్ని వేస్ట్ డికంపోజర్ అంటారు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే పంట నూర్పిడి, అలాగే పంట కోసిన తర్వాత పొలంలో మిగిలిపోయిన పదార్థాలు. ఉదాహరణకి వరిగడ్డి, మొక్కజొన్న, జొన్న చొప్ప, పత్తి కట్టె, మిరప కట్టె, కంది కట్టె, బొప్పాయి చెట్టు కాండం, అరటి కాండం, అలాగే ఆకులు మొదలైన వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మనం వేస్ట్ డికంపోజర్లో ఉపయోగించవచ్చు. ఇవి సాధారణంగా రైతులు పొలంలో వదిలేయటమో లేకపోతే కాల్చేయటమో చేస్తూ ఉంటారు. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కూడా రైతులు ఎరువుగా మార్చి తిరిగి పొలంలో వేసుకునే ప్రక్రియనే కుళ్ళబెట్టే ప్రక్రియ అని చెప్తూ ఉంటాము. ఈ ప్రక్రియను కంపోస్టింగ్ అని పిలుస్తారు. అలాగే కంపోస్టింగ్ యొక్క తుది ఉత్పత్తిని కంపోస్ట్ అని పిలుస్తాము. కంపోస్టింగ్ అనేది నియంత్రిత పరిస్థితుల్లో వివిధ రకాల సూక్ష్మజీవుల చేత వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కుళ్ళింపటం జరుగుతుంది. పంట అవశేషాలు, జంతు వ్యర్థాలు, ఆహార చెత్త, కొన్ని గ్రామ మరియు పట్టణ నివాసితుల్లో వచ్చే వ్యర్థాలు, ఇంకా పారిశ్రామిక వ్యర్థాలు వంటి ముడి సేంద్రియ పదార్థాలను కంపోస్టింగ్ చేసిన తర్వాత కంపోస్ట్ ఎరువుగా మారి నేలకు పోషకాలను అందించి నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియని మనం డికంపోజింగ్ అని పిలుస్తాము. వ్యవసాయ వ్యర్థ పదార్థాల్లో లిగ్నిస్, హోమీ సెల్యులోస్, సెల్యులోస్, చక్కెర, కొవ్వు, అలాగే ప్రోటీన్స్ మొదలైన పదార్థాలు నేరుగా మొక్కలకి పోషకాలు అందించలేవు. ఇవి సంక్లిష్టమైన పదార్థాలు. ఇవి సరళ పదార్థాలుగా మారినప్పుడు మాత్రమే పోషకాలు మొక్కలకు అందుతాయి. అందుకే వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కుళ్ళబెట్టాల్సిన అవసరం ఉంది. దీనిలో సేంద్రియ పదార్థం కంపోస్టుగా మారడానికి రసాయన అలాగే జీవ ప్రక్రియలు రెండూ జరగాలి. యాంగ్రూ వేస్ట్ డికంపోజర్లో మనం చూస్తే డికంపో ఏ అంటే ఇది నాలుగు రకాల శిలీంధ్రాల సముదాయము, అలాగే డికంపో బి ఇది ఐదు రకాల బ్యాక్టీరియాల సముదాయము. ఒక టన్ను వ్యవసాయ వ్యర్థ పదార్థాలు మనం తయారు చేయాలంటే 1 కిలో డికంపో ఏని, అలాగే 1 కిలో డికంపో బిని ఉపయోగించాలి. ఇక వాడే విధానాన్ని గనక మనం చూస్తే యాంగ్రూ వేస్ట్ డికంపోజర్ అంటే 1 కిలో డికంపో ఏ, అలాగే 1 కిలో డికంపో బి, వీటిని 50 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువులో కలపాలి. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వరిగడ్డి, జొన్న, మొక్కజొన్న చొప్ప, పత్తి కట్ట, మినపకట్ట, కంది కట్ట ఇలాంటి వ్యర్థ పదార్థాలని వీలైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకున్న వ్యవసాయ వ్యర్థ పదార్థాలను నీళ్లు చల్లి కుప్ప చేసుకోవాలి. ఒకరోజు నానబెట్టిన తర్వాత కుప్ప వేసుకున్న వ్యవసాయ వ్యర్థ పదార్థాలను 25 సెంటీమీటర్ల మందంలో గుంతలో పరుచుకోవాలి. డికంపో ఏ అలాగే డికంపో బి వీటిని బాగా చివికిన 50 కిలోల పశువుల ఎరువులో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా చివికిన పశువుల ఎరువులో కలిపి ఆ మిశ్రమాన్ని వ్యర్థ పదార్థాల మీద చల్లుకోవాలి. కొద్దిగా నీటిని తేమ కోసం పిచికారీ చేసుకోవాలి. దానిమీద ఇంకొక 25 సెంటీమీటర్ల మందంతో తిరిగి వ్యర్థ పదార్థాలని వేసుకోవాలి. కుళ్ళబెట్టడానికి ఉపయోగించే వ్యవసాయ వ్యర్థ పదార్థాల మీద 60% నీరు ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. 7 రోజులకు ఒకసారి కిందకి పైకి తిప్పుకుంటూ ఉండాలి. తేమ శాతం తక్కువైతే నీటిని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ గుంతలు లేని చోట వ్యవసాయ వ్యర్థ పదార్థాలకి 50 కిలోల పశువుల ఎరువులో 1 కిలో డికంపో ఏ అలాగే 1 కిలో డికంపో బి కలిపి కొద్దిగా నీళ్లు చల్లి కుప్పలాగా వేసుకోవాలి. వీలైతే వారానికి ఒకసారి కిందకి పైకి తిప్పుకొని తేమ శాతం తక్కువైతే నీటిని పిచికారీ చేసుకోవాలి. తిరిగి కుప్పలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే 40 నుండి 65 రోజుల్లో కంపోస్ట్ తయారవుతుంది.
0: వేస్ట్ డికంపోజర్ గురించి మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా

0: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్తసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. సినీ గీతాలు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: కార్యక్రమంలో ముందుగా హాయ్ నాన్న ఈ చిత్రం కోసం ఈ చిత్రం నుండి పాటను వింటారు.

0: बल्ले बल्ले बुझलू। वाओ
1: వాణిజ్య ప్రకటన వింటారు.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703, ఎంసెట్ కోడ్ VSUESF.
1: వాణిజ్య ప్రకటన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో రాజాసాబ్ ఈ చిత్రం కోసం విశాల్ పాడిన పాట వింటారు. సంగీతం తమన్.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక వింటారు.
1: రాజధాని అమరావతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక వింటారు.
2: స్వేచ్ఛ, సమానత్వం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలారావు ఐఏఎస్ గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, సాయుధ బలగాలు, వివిధ శాఖల సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తు నిర్మించాల్సిన బాధ్యతను ప్రతి పౌరునికి గుర్తు చేసే సందర్భమని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ,
3: భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వ కారణం. వాళ్ళ మన కోసరం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1

చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది, రాష్ట్రం కూడా ఎన్నో ఒడుకుదొడుకులు చూసింది. మన రాష్ట్రానికి ఒక లక్ష్యం ఉండాలి, మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. అందుకే విస్తృతంగా చర్చించి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ, అదే మన లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలు రూపొందించాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే 10 సూత్రాలతో విజన్ సాకారం చేద్దాం. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి ఒక అభివృద్ధి యూనిట్గా తీసుకుని విజన్ యాక్షన్ ప్లాన్లు రూపొందించాం. అభివృద్ధి అంటే ఒక నగరం కాదు, 3 ప్రాంతాలు ఎదగాలి. ప్రతి జిల్లా ప్రగతి సాధించాలి, ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. సమాజంలోని చివర వ్యక్తికి కూడా సహాయం అందేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ప్రతి బిడ్డ చదువుకోవాలని, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకంతో మహిళలకు ఆర్థిక భారం తగ్గించాం. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు తీసుకొస్తున్నాం. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి 10% మంది అట్టడుగునున్న 20% మంది కుటుంబాలకి చేయూతనిచ్చేందుకే P4ని ఎంపిక చేశాం. నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది, వారంతా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. నిరుద్యోగుల కోసం నైపుణ్యం అనే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. మెగా డిఎస్సి 2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు ఇస్తున్నాం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో 36 రోజుల్లోనే అమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. దీనికోసం అన్ని నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ 138 పార్కులకు శ్రీకారం చుట్టాం. సామాజిక న్యాయం జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూస్తున్నాం. ప్రభుత్వ బడులు కేవలం భవనాలు కాదు, అవి పేద పిల్లల భవిష్యత్తుకు పునాదులు. అందుకే మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలని ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నాం.

0: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చాం, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది మా లక్ష్యం. 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 30 ఏళ్ల కళ వెలుగొండ, త్వరలోనే ఆ కళను ఫేజ్ 1 ప్రారంభంతో నిజం చేసుకుంటున్నాం. డ్యాముల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30,000 మందితో రాత్రింబగుళ్ళు జరుగుతున్నాయి. స్థానిక పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించాం. 2 ఏళ్లలో 13 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించాం. 25 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పైగా ఉద్యోగులకి పదోన్నతులు కల్పించాం. ఆంధ్రప్రదేశ్లో 50% పచ్చదనం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డాక్రా ఉత్పత్తులకు స్వయం వేపి అనే బ్రాండ్ పెట్టాం. వీధి వ్యాపారులకి రుణాలు అందిస్తున్నాం. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, హోమ్స్టేల్ని ప్రోత్సహిస్తున్నాం. 36 కోట్ల మంది పర్యాటకులు లాస్ట్ ఇయర్ మన రాష్ట్రాన్ని సందర్శించారు. రెవెన్యూ సంస్కరణలతో 1,000 ఎకరాల భూమిని 22A నుంచి తొలగించాం. అవినీతికి ఆస్కారం లేకుండా మనమిత్ర గవర్నెన్స్ ద్వారా 1,100 సేవలు అందిస్తున్నాం. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశాం. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించలేదు. ఉద్యోగులకి 30,849 కోట్లు బకాయిలు చెల్లించాం. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే చట్టం దాని పని అది చేయాలి. అందుకే పోలీసులకు ప్రజా భద్రతలో పూర్తి స్వేచ్ఛనిచ్చాం. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది మా విధానం. పోలీస్ శాఖలో టెక్నాలజీ, డ్రోన్, ఏఐ విస్తృతంగా వినియోగిస్తున్నాం. వీటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నేరస్తుల్ని వేగంగా గుర్తించడంతో పాటు అంతే వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, డ్రగ్పై ఉక్కు పాదాన్ని మోపుతాం. పోలీసుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. వారికి 427 కోట్లు బకాయిలు చెల్లించాం. స్వాతంత్రం మనందరికీ హక్కులు ఇచ్చింది. స్వర్ణాంధ్ర మనకు, మన పిల్లలకు బంగారు భవిష్యత్ ఇస్తుంది. మన సంకల్పం ఒకటి, భారత్ ప్రపంచంలో 1 కావాలి. ప్రపంచంలో తెలుగు జాతి 1 కావాలి. వికసిత్ భారత్ నిర్మిద్దాం, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం. జై తెలుగు తల్లి, జై హింద్.
1: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ రకాల శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్రమశిక్షణ, దేశభక్తి, సమైక్యతను ప్రతిబింబిస్తూ సాగిన పెరేడ్ అందర్నీ ఆకట్టుకుంది. అనంతరం విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు మెడల్స్ ప్రదానం చేశారు. పెరేడ్లో పాల్గొన్న పోలీస్, సాయుధ బలగాలు, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులకు మెడల్స్, ట్రోఫీలను ప్రదానం చేశారు. అలాగే ఉత్తమ శకటాలకు బహుమతులను అందజేశారు. చివరిగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ గీతాలాపనతో ఘనంగా మూసాయి.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

0: రాజధాని అమరావతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. శ్రోతలు మాకు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 7901084415 వాట్సాప్ నెంబర్ మరొకసారి 7901084415. ముందుగా సుల్తాన్ ఈ చిత్రం నుండి పాటను కోరుతున్నారు. శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా వీరు కోరిన పాట వింటారు.
2: ఆకాశం గుండెల్లో అగ్నిక

కార్యక్రమంలో తర్వాత బొబ్బిలి పులి చిత్రం నుండి పాటను కోరుతున్నారు శ్రోతలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరు కోరిన పాట వింటారు.

కార్యక్రమంలో తర్వాత దృశ్యం ఈ చిత్రం నుండి పాటను కోరుతున్నారు శ్రోతలు. విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్ వీరు కోరిన పాట వింటారు.

కార్యక్రమంలో తర్వాత నేను నా దేశం ఈ చిత్రాన్ని పాటను కోరుతున్నారు శ్రోతలు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, అలాగే ఏదైనా పాటని వినిపించండి అని కోరుతున్నారు శ్రోతలు. హైదరాబాద్ నుండి బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహదేవ్, వీరు కోరిన పాట వింటారు.

మీరింతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. హలో అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొండగట్టి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత 8 దశాబ్దాల కాలంలో భారత్ ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులర్పించారు. అక్కడ పుష్పగుచ్చం ఉంచి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల వారసత్వాన్ని గౌరవిస్తూ వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. దేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఒక ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అజ్ఞాత యోధుల ధైర్య సాహసాలు, త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలిసారిగా ఎర్రకోటపై వందే మాతరం ఆలాపన జరగటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ గత 12 ఏళ్లలో కోట్ల మంది పౌరుల పట్టుదలతో దేశం కొత్త శిఖరాలను అధిరోహించిందని తెలిపారు. ఒకప్పుడు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఈ కృషి ఫలితంగానే 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ది చెందిన దేశంగా మార్చటమే తమ ప్రధాన లక్ష్యమని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ,

0: बढ़ाना है, अपने हितों की सुरक्षा हमें खुद को करनी है। आत्मनिर्भर भारत का संकल्प बहुत दृढ़ता के साथ हम लेकर के आगे बढ़ रहे हैं। मेक इन इंडिया, वोकल फॉर लोकल, इन सारे क्षेत्रों में हर भारतीय का मन जुड़ रहा है। आने वाले 7-8 वर्ष में 5, 7 या 8 सेमीकंडक्टर प्लांट बहुत ही जल्द शुरू होने वाले। ये आत्मनिर्भर भारत हमें विकसित भारत की दिशा में जाने का महामार्ग दे।
1: అదే విధంగా చమురు నిల్వల అన్వేషణను ముమ్మరం చేశామని, 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని సాధించటమే లక్ష్యంగా 5 కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించనున్నామని నరేంద్ర మోదీ వెల్లడించారు. రాబోయే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇస్తామని, అలాగే పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు ప్రముఖ అధ్యాపకులతో ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని ప్రకటించారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారుల కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొన్నారు. పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి కోరుతూ,
0: मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता हूं, उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले। आप भी क्रेडिट लीजिए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए।
1: గత 8 దశాబ్దాల కాలంలో భారత్ ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత గణతంత్రంతో పాటు దేశ చట్ట న్యాయ వ్యవస్థలు కూడా ఎంతో పరిణితి సాధించాయని, దేశ అంతరాత్మను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో న్యాయవాద వృత్తి అంతర్భాగంగా నిలిచిందని పేర్కొన్నారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు వైభవంగా నిర్వహించాయి. సింగపూర్, చైనా, హాంకాంగ్లలో వేలాది మంది ప్రవాస భారతీయులు జాతీయ పతాకావిష్కరణ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగపూర్ భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే 2500 మందికి పైగా ప్రవాసుల సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాయబారి విక్రమ్ దొరైస్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. హాంకాంగ్లో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచియు, కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చిన్న పన్ను చెల్లింపుదారుల విదేశీ ఆస్తుల వెల్లడి పథకం నిబంధనలు 2026ను ప్రకటించింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు తమ వద్ద ఉన్న అప్రకటిత విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయాన్ని నిర్ణీత పన్ను లేదా రుసుము చెల్లించి స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం రేపటి నుంచి అమల్లోకి రానుండగా దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఏడాది డిసెంబర్31 చివరి తేదీగా నిర్ణయించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు, విదేశీ దౌత్య అధికారులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయల్ మాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయిజ్జు తదితర నేతలకు సామాజిక మాధ్యమం వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా శుభాకాంక్షలకు స్పందిస్తూ, భారత్ నేపాల్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న బహుముఖ నాగరికత బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్కే పంపిన సందేశానికి ప్రధానమంత్రి బదులిస్తూ, భూటాన్తో భారత్కు ఉన్న ప్రత్యేకమైన శాశ్వత భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని, ఈ బంధం రోజురోజుకు మరింత బలపడుతోందన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య 38కి చేరింది. ప్రధాన భూకంపం అనంతరం నమోదైన 10ల సంఖ్యలోని ప్రకంపనలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. భూకంపం ప్రభావంతో సముద్రంలో ఒక మీటర్ కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు ఎగసిపడ్డాయి. అయితే ప్రమాదం లేకపోవడంతో దాదాపు 3 గంటల తర్వాత అధికారులు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. శిథిలాల కింద నుంచి రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీశాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వినూత్న రీతిలో సూర్యపథ తిరంగా గ్లోబల్ రిలేను నిర్వహిస్తున్నారు. సూర్యోదయం దిశను అనుసరిస్తూ ప్రపంచ దేశాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఈ కార్యక్రమ ప్రత్యేకత. హర్ ఘర్ తిరంగా 2026 వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఈజిప్ట్, లాత్వియా, దక్షిణాఫ్రికాలోని భారత రాయబార కార్యాలయాలు ప్రవాస భారతీయులను ఈ వేడుకలో భాగస్వామ్యం చేస్తున్నాయి. వివిధ టైం జోన్ల ప్రకారం తూర్పున సూర్యోదయం అయ్యే మొదటి దేశం నుంచి ప్రారంభమై ప్రపంచ దేశాల వైపు వరుసగా ఒకదాని తర్వాత మరొక భారతీయ దౌత్య కార్యాలయంలో క్రమ పద్ధతిలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. గాలి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈరోజు మనమందరం
2: భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం వింటారు.
1: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు మనమందరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో కొత్త సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్రం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించిన మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్రమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాత్రం మారుమోగుతోంది.

ఈ రోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి, మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి, ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి, ఎందుకంటే కలలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది, అప్పుడే మనం మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కలను కన్నది, ఆ కలను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది, కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కలను కన్నది. ఆ కల ఏమిటంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాము. 140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు, లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు, లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు, లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు, లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో

పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను. మరియు ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాం. మిత్రులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో కలలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే, చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2014 నాటికి మొత్తం ప్రపంచమే మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్లలో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది, మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము. ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు, పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది, డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్ధితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ ను తొలగించాము, 100ల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ ను విస్తరించాము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాము. మన ముందు ఇన్ని విజయాలు ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర

దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర భారత్ గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, మరియు త్వరగా కూడా లభించవచ్చు. కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢమైన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే, నేడు ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతిపెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది. మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5, 7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదే విధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము, మరియు వేదిక్ సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీకండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం, మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో, అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే, మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ దిశలో ఒకదాని తర్వాత ఒకటిగా ఎంతో బలమైన అడుగులు వేశాము. శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమంగా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. మనం పార్లమెంట్లో ఈ రంగానికి సంబంధించి శాంతియుత ప్రయోజనాల చట్టాన్ని ఆమోదించి ఒక కొత్త దిశలో ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేసుకున్నాము. 2040

ఏడు నాటికి మనం 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ ఒక్క దశాబ్దంలోనే మనం 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించబోతున్నాము. ప్రారంభించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ ఏడాది భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించి ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దీని కారణంగా అణు ఇంధన రంగంలో మన స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎంతో గొప్ప విజయం వైపు అడుగు వేశాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు వనరుల కొరత కారణంగా దేశం ఎక్కడా ఆగిపోదు. అయితే ఏదైనా పని ఆగిపోవడానికి అసలైన కారణం మన ఆలోచన పరిమితులే అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు సంకుచితమై ఆ పరిమితుల్లోనే కొట్టుమిటాడుతుంటాయో, అప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్లి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము, తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంథన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 ఏళ్లలో మేము ఆ 70 నగరాల సంఖ్యను ఏకంగా 700 నగరాలకు చేర్చాము. వేగం అంటే ఇలా ఉండాలి, విస్తరణ అంటే ఇలా ఉండాలి. 2014 కంటే ముందు దేశంలో కేవలం 20 నుండి 22 లక్షల ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది, కానీ నేడు దాదాపు 1,75,000,000 ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం మన దేశంలో సోలార్ ఎనర్జీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉండేది. అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈరోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాము. అందుకే మేము పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము, మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. వేలాది కుటుంబాలు
తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును

అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నాము. ఆ విధంగానే మనం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది, మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో, అంటే 1925 నుండి గడచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది. అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి. అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి. మేము కేవలం ఈ ఒక్క దశాబ్ద కాలంలోనే 100కి 100% ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30% పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాము. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేము ఇంతటితోనే ఆగిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో కూడా కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం, మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు, వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచివేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు. కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాము. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడు ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము, మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు.

వారికి కేవలం 1350 రూపాయలకే డిఏపిని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకనొక సమయంలో నేను ఆత్మ నిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని ఆలోచించే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది, గత దశాబ్ద కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజేషన్ నినాదాలు వినిపించేవో ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన స్వంత అవసరాలు మరియు పరిస్థితుల వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడ ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ ని ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్, ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ల క్రితమే ఆత్మ నిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది, మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన FTA ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన MSMEలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు, మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ FTA ఒప్పందాల కారణంగా మన శ్రీంప్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో పావు వంతు సమయం గడిచిపోయింది, మరియు రాబోయే పావు వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి.
అందుకోసం

మనం మన వర్క్ కల్చర్ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6 దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై, నా దేశ నవ యువకులపై, నా దేశ తల్లులు మరియు సోదరీమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మన కేవలం ఒక బలవంతపు చర్య కాదు. అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు, మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్రారంభించాము. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి, మన లక్ష్యాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశానికి కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది. వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి. అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి. మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి. డిజైన్ స్థాయి నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను 3 విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరీమణులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి. మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి. మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా, ఆకర్షించేలా ఉండాలి. మన 0 డిఫెక్ట్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మ్యానుఫ్యాక్చరర్ కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలనుకుంటున్నాను, గ్లోబల్ మార్కెట్ లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని 2వ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్, ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన

సంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది? ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని మూడవ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటంది, స్పేస్ది, రోబోటిక్స్ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం ఇక్కడ ఆవిష్కృతమైంది మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం మన ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హైస్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులు అంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగానూ ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది, ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భరత సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ. ఇవి గ్రీన్ జాబ్స్ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, మనం గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్లో గ్లోబల్ స్కేల్ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకు ఎంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమా

మన క్రియేటివ్ వరల్డ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపొచ్చు. క్రియేటివ్ వరల్డ్ లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్ కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం. ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. ప్రస్తుతాయి క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక సమయంలో భారతదేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ 7 శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు. ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపి వేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టి లేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం Fortune 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ Fortune 500 కంపెనీల జాబితాలో, ఆ Fortune 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానికి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మారుమోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. గత కాలపు పాత విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కలలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలని తప్పక సాకారం చేసుకుందాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు. మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా
మనం ఈ సంస్కరణ

ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతి పెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే. నా దేశ యువశక్తే ఈ విజయాలకు ఆధారం. వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే. అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1,00,000 కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కలలతో ముందుకు రండి, మీకు వనరుల కొరత లేకుండా చూస్తాం. మీ ఆలోచనలకు, మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1,000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం 400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితమయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము స్టార్ట్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ను కూడా నిర్వహించాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న

బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2009-10 కాలాన్ని గుర్తు చేసుకుంటే, ఆ సమయంలో మన దేశంలో కేవలం 1,50,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2009-10 మధ్య కాలంలో 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ ఈ 2025-26 నాటికి మన దేశంలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏవియేషన్ రంగం కూడా నా దేశ యువత కోసం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది, విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.5 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్యతరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే, అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1,000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించాలని నిర్ణయించాం. మన దగ్గర బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాం. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ ను నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా క్రీడలకు సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ లో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030లో కామన్వెల్త్ గేమ్స్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి మరియు సుమారుగా 300 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్ లో జరుగుతుంటాయి. నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్ లో జరిగే సుమారు 300 పోటీలలో భారతదేశం దాదాపు 2 వంతుల క్రీడల్లో ఎక్కడ

కూడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు, మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036లో. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే, ఈరోజు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే పిల్లలలో దాగి ఉన్న క్రీడ ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు పదార్థాలు లేని భారత్, అంటే నశాముక్తి భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నశాముక్తి భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జిఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మిక వేత్తలు అందరూ కలిసి నశాముక్తి భారత్ కోసం 100 వారాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు. ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్సలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది, మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3,500 మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది. 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్ళు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆయుధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ, ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్ళిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు.
ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారి తీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతల ఉన్నా భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపద చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట నుండి ఒక ప్రకటన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ను నిర్మిస్తాం. వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు? ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్ కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా NDA నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్ వెళ్ళాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్ళి శిక్షణ పొంది తిరిగి వచ్చి నేడు చిప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి ఈ త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను, రండి, ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి, ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు

రండి, తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్లీ కోరుతున్నాను, రండి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తొడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులకు మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014 సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికే అది లభించగా, మేము కేవలం ఒకే దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్ కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందిన వారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది. 1-2 గంటల్లో నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలనని మీకు అనిపించవచ్చు, దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి, సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆ గణాంకాల్లోని సూక్ష్మ అంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి, ప్రణాళికలు సిద్ధమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపురేఖలను సిద్ధం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు, మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు, స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది అంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ ను పూర్తి చేయండి, ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి, దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో, దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటి

0: తీర్చిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి, స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి, మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం, మరియు ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం, ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి అందరం కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి,
1: భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే, వందే, వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
2: మరింత వరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.